0: लखनऊ FM 90.4।
1: शुक्लां वरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं वागर्थाविव संप्रप्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैकटाक्षैः वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्तां मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। श्रीरामचन्द्रं श्रितपारिजातं सीतामुखाम्बोरुहचिञ्चरीकः समस्तकल्याणगुणाभिरामः निरन्तरं मङ्गलमातनोतु। सिन्दूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत्तारानायकशेखरां स्मितमुखीम् आपीनवक्षौरुहां पाणिभ्याम् अणिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत् परेदम्बिकां। हरिः ॐ। परमेश्वरस्वरूपेण सभगे नमस्कार। పుష్పక విమానంలో నందిగ్రామానికి ఈతించినటువంటి రామచంద్ర ప్రభువు యొక్క పాదములకు పాదుకలు తొడిగినవాడై భరతుడు రామచంద్రమూర్తితో అంటున్నాడు, శిరస్యంజలి మాధాయ కేకేయ్యానందవర్ధన బభాషే భరతో జ్యేష్టం రామం సత్యపరాక్రమం. ఇక్కడ కైకేయ్యానందవర్ధన అంటారు భరతుణ్ణి. అంటే కైకేయి యొక్క ఆనందమును వృద్ధి చేసినవాడు. సాధారణంగా కొడుకుకి ఉన్నటువంటి పేరు సంస్కృతంలో నందనుడు అని, అంటే ఆనందమును కల్పిస్తాడు తల్లిదండ్రులకి. అందుకే దేవకీ నందనుడు, పార్వతీ నందనుడు. నందన శబ్దాన్ని తల్లితో కలిపి వేస్తారంటే తల్లికి ఆనందమునిచ్చేటటువంటి వాడై ఉంటాడు అని. కన్న కడుపు అని కదా పోతనగారంతటి వారు మహాభాగవతం చేస్తూ, చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని, దయ్యు సత్యంబు లోనుగా తలపడేని, కలుగనీటికి తల్లుల కడుపు చేటు అంటారు. లోకంలో ఏ తండ్రి కన్న బిడ్డో అనరు. ఎవరైనా మహాత్ముడై 10 మందికి ఉపకారం చేసేటటువంటి జీవనం చేసేవాడు కనపడితే ఏ తల్లి కన్న బిడ్డో అంటారు. అమ్మకి కీర్తి తెస్తాడు కొడుకు, అమ్మకి కీర్తి తెస్తుంది కూతురు. కాబట్టి 9 నెలలు కష్టపడి ఆ పిల్లవాణ్ణి కడుపులో భరించి మృత్యువుతో సమానమైనటువంటి ప్రసవ వేదనని తాను అనుభవించి ఒక బిడ్డకి జన్మనిచ్చినటువంటి తల్లి కోరుకునేది ఏంటంటే ఆ పిల్లవాడి వల్ల వంశమునకు కీర్తి రావాలని కోరుకుంటుంది. కీర్తికి కారణం 10 మందికి ఉపకరించేటటువంటి జీవన విధానాన్ని కలిగి ఉండడం. కాబట్టి ఇక్కడ ఎలా కైకేయానందవర్ధన అయ్యాడు?

అంటే కైకేయికి నిజంగా రామచంద్రమూర్తికి రాజ్యం ఇవ్వకూడదని, భరతుడికి రాజ్యం ఇవ్వాలని ఆవిడ హృదయంలో ఉన్నటువంటి సంకల్పం కాదు. ఈ విషయం మందర వెళ్ళి మాట్లాడడం ప్రారంభం చేసినప్పుడే మనకి స్పష్టమవుతుంది. ఆవిడ ఎంత సంతోషించిందో రామచంద్రమూర్తికి రాజ్యం ఇస్తున్నారంటే అయోధ్యకాండలో ఎంత ఆనందపడిపోయిందో. కానీ మందర లేనిపోయినటువంటి భయాన్ని సృష్టించి ఆమె మనసుని కదిలిపోయేటట్టుగా చేసింది. అందుకే దశరథ మహారాజు గారు నిన్నటి రోజున దర్శనమిచ్చినప్పుడు రామచంద్రమూర్తికి, రామ దేవతల యొక్క సంకల్పం ఇది, నేను పెట్టిన ముహూర్తానికి పట్టాభిషేకం జరగకూడదు అని దేవతలు నిర్ణయించారు, అందుకే నేను పెట్టుకున్న ముహూర్తం భగ్నమైపోయింది, అయిపోయి నువ్వు అరణ్యవాసానికి వెళ్ళావు, నువ్వు అరణ్యవాసానికి వెడితే తప్ప రావణవధ జరగదు అని సంకల్పించిన దేవతలు కైకేయి చేత ఆ కోరిక కోరేటట్టు చేశారు అని చెప్పారు. కాబట్టి నిజానికి కైకేయికి రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకాన్ని పాడు చేయాలన్న ఉద్దేశ్యం కానీ, భరతుడికి రాజ్యం ఇవ్వాలన్న కోరిక కానీ లేని తల్లి ఆవిడ. ఆవిడికి రాముడు రాజు కావడమే ఆవిడికి ఇష్టం. కాబట్టి అక్కడ ఉన్న వాళ్లలో రాముడి పట్టాభిషేకం చూసి ఓర్వలేనిదిగా మనం అనుమానపడవలసినది ఎవరైనా ఉంటే కైకేయి గురించి మనం ఏమైనా అనుమానపడతామేమోనని మహర్షి మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నారు. కైకేయ్యానందవర్ధన, నిజంగా కైకేయికి రాముడు రాజు కావాలని కోరగలిగినటువంటి విశాలమైన హృదయం ఉండడం ఒకెత్తు, రాచరికం తనకి అయాచితంగా లభించిన 14 సంవత్సరములు రాజ్యం చెయ్యవయ్యా అని రాముడే అధికారం ఇచ్చిన, రామ పాదుకలు పెట్టి రాజ్యం చేసి ఒకవేళ భరతుడికి రాజ్య వ్యామోహం ఏమాత్రమైనా కలిగినట్లు నీకు అనుమానం కలిగితే నువ్వు వెనక్కొచ్చే హనుమ, నేను రాజ్యాన్ని భరతుడికి ఇచ్చేస్తాను అని రామచంద్రమూర్తి ప్రతిపాదించిన 14 సంవత్సరముల అధికారము తర్వాత కూడా అధికారమునందు ఏమాత్రము వాంఛ లేకుండా, ఇది రాముడిది నేను పరిపాలిస్తున్నాను తప్ప నేను పరిపాలిస్తున్న వాళ్ళను కాను అని ప్రతిక్షణం జాగరూకుడై ఏపాటి అభిజాత్యము పెంచుకోకుండా రామ కింకరుడుగా మిగిలిపోయినటువంటి మహాపురుషుడు భరతుడు. ఆయన అలా ఉండబట్టి కైకేయి యొక్క కోరిక ఇవాళ తీరుతోంది. కాబట్టి ఆయన కైకేయ్యానందవర్ధన శిరస్యంజలి మాధాయ, ఇప్పటిదాకా తాను అధికారంలో ఉన్నాడు, తానే పరిపాలన చేశాడు, అయినా రాముణ్ణి చూసేటప్పటికీ ఎంత వినయం అంటే ఆయనకి శిరస్యంజలి మాధాయ. ఇది ఈ వినయం పెద్దల్ని చూసినప్పుడు ఆ గౌరవంతో ప్రవర్తించగలగడం పుట్టుకతో రావాలి. రాకపోతే ఏమవుతుందంటే ఎవరిని ఎక్కడ గౌరవించాలో చేతకాంతనం అలవాటు అవుతుంది. కర్తవ్యము కృతం కార్యం సతామన్యుమి తీరయ్యేది, పెద్దలకి కోపం వస్తే ఎందుకు వస్తుందంటే చెయ్యవలసిన పనిని చెయ్యవలసిన సమయంలో చెయ్యకపోవడం వల్లే కోపం వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా ఎవరైనా జ్ఞాపకం పెట్టుకోవలసింది ఏమిటంటే ఏ సందర్భంలో ఎక్కడ ఏ కాలంలో ఎవరిని గౌరవించాలో ఆ గౌరవాన్ని ఇవ్వడం చేతనైతేనే ఆయా స్థానములను అలంకరించవలసి ఉంటుంది. అది చేత కాకపోతే వాళ్ళకి ప్రమాదం, పెద్దల యొక్క ఆగ్రహాన్ని పొందుతారు. కాబట్టి అలా కాకూడదు అంటే ఆయా కాలముల యందు ఆయా సందర్భములను యందు ఎవరిని ఎలా గౌరవించాలో నేర్చుకుని ఉండాలి. ఇది భరతుడు మళ్ళీ మనకి చూపిస్తాడు. శిరస్యంజలి మాధాయ, ఎంత వినయం మహానుభావుడికి. శిరస్సు యందు 2 చేతులు దోసిలి కట్టి అంజలి ఘటించి పరమ వినయంతో రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి, బభాషే భరతో జ్యేష్ఠం రామం సత్యపరాక్రమం, సత్యపరాక్రముడైనటువంటి రాముడు అంటారు మహర్షి. ఆయన ఎప్పుడు ఎప్పుడు అనుష్ఠించినా అదే మారనటువంటి పరబ్రహ్మమునందు రమించడానికి, మారేటటువంటి ధర్మాన్ని పట్టుకున్నటువంటి వాడు రామచంద్రమూర్తి. అందుకే సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా, సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం అంటాడు. నాకు సత్యమే సర్వస్వం, సత్యమునే లక్ష్మి ఆశ్రయించి ఉంది, అలా ఆశ్రయించినటువంటి సత్యమును నేను విడిచిపెడితే నేను సమస్తము పోగొట్టుకుంటాను, నాకు సత్యమే కావాలంటాడు రాముడు. కాబట్టి సత్యమే పరాక్రమముగా కలిగినటువంటి వాడు, సత్యపరాక్రముడైనటువంటి రాముడితో భరతుడు మాట్లాడుతున్నాడు. పూజిత మామిక మాత దత్తం రాజ్యం ఇదం మమ తద్దదామి పునస్తుభ్యం యథాత్వ మదదా మమ. నాయనా రామ మహానుభావ, నువ్వు పూజిత మామిక మాత మా అమ్మ మాటకి ఎంత గౌరవించావయ్యా. నిజంగా ఆ రోజున దశరథ మహారాజు గారు, ఒక స్త్రీ మాటకి నేను కట్టుబడ్డాను, ఈమె వరములన్న పేరుతో నన్ను నిర్బంధిస్తోంది, రామా నువ్వు నన్ను ఖైదు చేసి రాజ్యం పుచ్చుకో అన్నారు. అయినా సరే నాకు నాన్నగారు మిమ్మల్ని

ఖైదు చేసి రాజ్యం పుచ్చుకోవడం కాదు, మిమ్మల్ని సత్యమునందు నిలబెట్టిన వాడు కొడుకని అమ్మా పుట్టినప్పటి నుంచి నన్ను చూస్తున్నావు. రాజ్యమే కావాలంటే తల్లి నువ్వు నాన్నగారిని వరాలు అడగాల అమ్మా, నువ్వు పిలిచి చెప్తే నేను వెళ్ళిపోనా అమ్మా, నాకు ఇవన్నీ అక్కర్లేదమ్మా అని నహమర్థపరో దేవీ లోకమావస్తు ముత్సహి విద్ధిమాం ఋషిభి తుల్యం కేవలం ధర్మమాస్థితం అంటాడు మహానుభావుడు అయోధ్యకాండలో. అమ్మా నాకు ధర్మము కావాలమ్మా, నేను ఋషిని, నాకు ఏ దేని మీద కోరిక ఉన్నవాణ్ణి కాను, అటువంటి ఋషినమ్మా నేను. కాబట్టి నాకు కావలసింది ధర్మం ఒక్కటే, నాన్నగారిని సత్యమునందు నిలబెట్టడమే, నువ్వు చెప్తే వెళ్ళిపోనా అమ్మా అంటాడు. అంతగా నా తల్లిని పూజించినటువంటి వాడివి, పూజిత మామిక మాత, మా అమ్మ మాటని నిజం చేయడానికి, మా అమ్మ కోరుకున్న కోరికని నిజం చేయడానికి ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయావు రామా. దత్తం రాజ్యం ఇదమ్మమ, ఆ రాజ్యాన్ని 14 ఏళ్ళు పరిపాలించు అని నాకు ఇచ్చావు నువ్వు, అది 14 ఏళ్ళు నీదైన రాజ్యాన్ని నీ కొరకు నేను పాలించాను తప్ప నీదైన రాజ్యాన్ని నాదిగా తీసుకుని నేను ఎన్నడూ పరిపాలించలేదు. కాబట్టి తద్దదామి పునస్తుభ్యం, దానినే నేను నీకు ఇస్తున్నాను మళ్ళీ. యథాత్వమదామమా, నువ్వు ఎలా ఇచ్చావో అలా తిరిగి నీకు నేను అందజేసేస్తున్నాను. ఇది మనుష్యుడిగా జన్మించినటువంటి ప్రతి వాడు కూడా ఈశ్వరుని విషయంలో జ్ఞాపకం ఉంచుకోవలసినటువంటి మాట. ఏ విభూతి మనకి కలిగినా అది ఈశ్వరానుగ్రహమే. తిరిగి మనం ఎవరికి సమర్పించవలసి ఉంటుందంటే దాన్ని ఈశ్వరుడికే సమర్పించడం నైవేద్యం. ఆయనకే సమర్పించి ప్రసాదంగా అనుభవించిన వాడెవరో వాడు ధన్యాత్ముడు. కాబట్టి ఆయన అంటాడు, దురమే కాకి నాన్యస్తాం ఋషభేణ బలీయస కిశోరవద్గురుం భారం నవోఢుం అహముత్ససే. అన్నయ్యా, ఎక్కడైనా లోకంలో ఒక గుర్రం యొక్క వేగాన్ని ఒక గాడిద అందుకోగలదా? రెండు ప్రాణులు ఒక్కలా ఉంటాయని. హంస ఎలా నడుస్తుందో అలా ఒక కాకి నడవగలదా? అన్నయ్యా, నువ్వు ఒక్క విషయాన్ని బాగా ఆలోచన చెయ్యి. యథాచారోపితో వృక్షో జాతశ్చాంతర్నివేశని మహాంశ్చ సుదురారోహో మహాస్కంధ ప్రశాఖవాన్ శీర్యేత పుష్పితో భూత్వా న ఫలాన్ని ప్రదర్శయన్ తస్యమానుభవేద్దర్థం యస్య హేతోః సరూప్యతే. ఒక యజమాని ఒక చెట్టు నాటాడు, అది చాలా పెద్ద చెట్టు అయింది. ఆయన అది మంచి పళ్ళిస్తుంది అనుకున్నాడు. పెద్ద పెద్ద కొమ్మలు వచ్చాయి, చాలా గొప్ప పువ్వులు వచ్చాయి, కాయలు కాసింది, పళ్ళు పండి, కానీ అది మాత్రం పళ్ళు పండలేదు, పువ్వులతో ఆగిపోయింది, కాయలు కూడా కాయలేదు. ఇప్పుడు ఆ చెట్టు నాటినటువంటి వ్యక్తి ఇది మంచి పళ్ళిస్తుందనుకుంటే ఇంత పెద్ద చెట్టు అయింది, పుష్పించింది, కానీ పిండలేదు, కాయలేదు, పండు లేదని ఎలా బాధపడతాడో. అలా నీవు రాజ్యం చెయ్యాలి అని, ధర్మాత్ముడైన వాడు రాజ్య పరిపాలన చెయ్యడానికి నాకు కొడుకుగా కావాలి అని నాన్నగారు అశ్వమేధయాగం పుత్రకామిష్ఠీ చేశారు. అటువంటి ధర్మాత్ముడివి నువ్వు కొడుకుగా పుట్టావు, పుట్టి కూడా ఇప్పుడు నువ్వు రాజ్యస్వీకారం చేయకపోతే అదిగో పళ్ళు పండని చెట్టు ఎలా ఉంటుందో అన్నయ్య అలా ఉంటుంది. కాబట్టి నువ్వు రాజ్యాన్ని స్వీకరించవలసి ఉంటుంది. నువ్వు గొప్ప భోగమునకు ఐశ్వర్యమునకు తగినవాడవు, కానీ 14 సంవత్సరముల పాటు కటిక నేల మీద పడుకున్నావు, నీ చేతిని తలగడగా పెట్టుకుని పడుకున్నావు. నీ చేతిని తలగడగా పెట్టుకుని పడుకోవలసినటువంటి సీతమ్మ ఎక్కడో అశోకవనంలో శిశుపావృక్షం కింద అలా ఏడుస్తూ ఆ తల్లి ఉండిపోయింది. అన్నయ్య, ఇక నుంచి నువ్వు అలా ఉండడానికి వీల్లేదు. ఈ క్షణం నుంచి తూర్య సంఘాత నిర్ఘోషై కాంచీనూపుర నిస్వనై మధురైర్ గీత శబ్దైశ్చ ప్రతిబుద్ధస్య రఘవ. అన్నయ్య, నీవిక నుంచి నిద్ర లేవడం అన్నది గొప్ప మంగళధ్వనుల మధ్య, తూర్యనాదముల మధ్య, గొప్ప స్త్రీల యొక్క వడ్డాణముల యొక్క చప్పుడు, గాజుల చప్పుడు మధ్య నువ్వు నిద్రలేవాలి. అంటే అంతఃపుర స్త్రీల మధ్యలో నీవు చాలా గొప్పగా హంసతూలికాతల్పమునందు క్షీణించిన వాడవై నిద్రలేవాలి తప్ప అన్నయ్య నువ్వు ఇలా కష్టపడకూడదు. యావదావర్తతే చక్రం యవతీచ వసుంధర తావత్వమిహ సర్వస్య స్వామిత్వం అనువర్తయ. స్వామి అంటారు, స్వామి అన్నమాట ఇద్దరి ఎందే ప్రయోగించాలి. ఎవరిని పడితే వాళ్ళని పట్టుకుని స్వామి అనకూడదు, ఇద్దరినే స్వామి అనాలి. ఒకటి, స్వామి అన్నమాట భర్తకి చెల్లుతుంది, భార్య భర్తని స్వామి అని పిలవచ్చు. రెండు, ఈశ్వరుణ్ణి సరే స్వామి అంటాం, కానీ యథార్థమునకైతే అమరకోశం బట్టి స్వామి అన్నమాట ఎవరికి చెల్లుతుందంటే ఒక్క సుబ్రహ్మణ్యేశ్వరుడికి.

ఆయనకు ఒక్కరికే స్వామి అన్న నామం అన్వయం అవుతుంది. మిగిలిన వాళ్ళకి స్వామి అన్న నామం అన్వయం అవుతుందని అమరకోశం చెప్పలేదు. కానీ మనం అంటాం దానికి ఏం పెద్ద దోషమేం కాదు, ఎందుకంటే అందరూ ఆ స్వరూపంగానే మనం భావన చేస్తాం కాబట్టి దాన్ని పెద్ద పట్టించుకోవలసిన విషయం కాదు. కానీ స్వామి అని పిలిస్తే మాత్రం ఇద్దరినే పిలవాలి అని శాస్త్రవాక్కు. ఈశ్వరుణ్ణి అలా ఉంచండి, ఒకటి స్త్రీ భర్తని పిలవాలి, రెండు ఒక్క గురువుగారికి మాత్రమే స్వామి అన్నమాట చెల్లుతూ. ఒక గురువుగారిని పిలిచి సంబోధించేటప్పుడు స్వామి అని పిలిచి సంబోధించవచ్చు, ఎందుకంటే స్వామి అంటే సమస్తము తనదైన వాడు, కేవలము తన సంకల్పము చేత శిష్యులను అనుగ్రహించగలిగిన వాడు, ఆయన కోపము చేత నశింపచేయగలిగినవాడు. అందుకని ఆయన సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్తగా ఉండగలిగినవాడు, అంతటి ఉపాసన బలమున్నవాడు. కాబట్టి నేను సర్వతంత్ర స్వతంత్ర అని పిలుస్తూ ఉంటాం గురుస్తోత్రంలో. అటువంటి మహనీయులు కాబట్టి గురువుగారి దగ్గరికి వెళ్ళి సంబోధించినప్పుడు హే స్వామిన్ అని పిలుస్తూ ఉంటారు, స్వామి అన్న సంబోధన ఉంది. భరతుడు ఇవాళ స్వామి అని పిలుస్తున్నాడు. స్వామి అని పిలుస్తున్నాడంటే ఒక్కటే కారణం, ఆయన ఎందు ఈశ్వరతత్వాన్ని చూశాడు అని గుర్తు. ఒక గురుతత్వాన్ని చూశాడు తప్ప కేవలం ఒక అన్నగారిని చూసి మాట్లాడుతున్నవాడు కాడు, ఎందుకంటే అన్నగారిని స్వామి అన్న మాటతో సంబోధన లేదు. యావదావర్తతే చక్రం, ఒకటి రథచక్రము ఎంత దూరం వెడుతుందో అంతవరకు ఉన్నటువంటి ఈ భూమండలానికి, యావతీచ వసుంధర ఎంతవరకు ఈ భూమి ఉందో ఆ భూమికంతటికి, తావత్వమిహ సర్వస్య స్వామిత్వం అనువర్తయ, అక్కడ వరకు అంతా నీదే, నీదైనటువంటిది మాకిచ్చి మేము ఆనందం అనుభవిస్తే మా ఆనందాన్ని చూసి నువ్వు ఆనందాన్ని అనుభవిస్తున్నావు. ఇదే మనం సాధారణంగా ఈశ్వరుడి విషయంలో ఇద్దరు భార్యలుగా చూపిస్తుంటారు మన వాళ్ళు, ఉభయనాంచారులు అంటుంటారు. ఇదే శ్రీ భూ సమేత వెంకటేశ్వరుడు, అంతకన్నా ఇంకొక మాట లేదు శాస్త్రంలో. శ్రీ భూ సమేత వెంకటేశ్వరుడు ఎందుకు అలా ఉంటాడు అంటే ఆయనకి ఏదో సరదాకి ఇద్దరు పెళ్ళాలి చేసుకున్నాడని కాదు. శ్రీ భూ, మీరు ఆలోచించండి, మధ్యలో ఉన్నవాడు ఈశ్వరుడు, ఆయనకి భూమి ఒక భార్య, స్త్రీ ఒక భార్య. ఈ భూమికి శర్వాణి తత్వం ఉంది, అందుకే శర్వహ అన్న నామం విష్ణువుకి ఉంది, శర్వహ అన్న నామం శివుడికి ఉంది. శివుని యొక్క అష్టమూర్తుల్లో ఒక నామం శర్వ, అందుకే శర్వాయ దేవాయ నమః అంటాం. అలాగే శర్వహ అని విష్ణువుని కూడా సంబోధిస్తాం, విష్ణు సహస్రంలో ఉంది ఆ నామం. శర్వుడు అంటే భూమి నుండి ఐశ్వర్యమును ఇచ్చేవాడు అని. ఐశ్వర్యం ఎక్కడి నుంచి వస్తుందంటే భూమిలోంచే వస్తుంది. నేను మీకు ఇత పూర్వం ఎక్కడో మనవి చేశాను, ఆదిత్య హృదయం చెప్తూనో ఎక్కడో, ఈ శరీరం బతకాలి అంటే కావలసినవి భూమిలోంచే వస్తాయి. ఓ యాపిల్ పండు కావాలి, భూమిలోంచి రావాలి. అన్నం కావాలి, భూమిలోంచి రావాలి. ఈ శరీరానికి భోగం కావాలి, భూమిలోంచే రావాలి. ఇప్పుడు ఈ ఫ్యాన్ ఏదో ఉంది, ఈ ఫ్యాన్ తయారు చేయడానికి కావలసిన ఇనుము భూమిలోంచి వస్తుంది. ఈ ఫ్యాన్ తిరగడానికి కావలసిన విద్యుత్తు భూమిలో ఉన్న నీటిలోంచి వస్తుంది. కాబట్టి భోగమునకు శరీరము నిలబడడానికి కూడా భూమి కారణం. ఇప్పుడు ఈ భూమి ఎవరిది? ఈశ్వరుడు. అందుకని ఆయనకి భార్య. ఈ భూమిలోంచి ఐశ్వర్యం ఇస్తుంది భూమి, కానీ అది మీ కష్టాన్ని బట్టి ఐశ్వర్యం వస్తుంది. అనుభవించడం, మీరు అనుభవించాలా అనుభవించకూడదా అన్నది మీరు కష్టపడ్డారు కాబట్టి ఇవ్వాలనేం లేదు. మీరు కష్టపడినది మీకు ఇవ్వాలా వద్దా, మీ చేత అనుభవింప చెయ్యాలా వద్దా అని నిర్ణయించవలసిన వాడు మధ్యలో ఉన్నవాడు. మీరు కష్టపడినందుకు పంట పండినా ఈశ్వరుని యందు ద్వేషబుద్ధితో బతకడం లోకంలో ఎక్కువైపోయింది అనుకోండి, అనాచారం ఎక్కువైపోయింది అనుకోండి, అస్తిక్య బుద్ధి నశించిపోయింది అనుకోండి, యజ్ఞయాగాది క్రతువులు నశించిపోయాయి అనుకోండి, పెద్దల ఎడల వినయ విధేయతలు నశించిపోయాయి అనుకోండి, ఈశ్వరుని యొక్క ఆగ్రహానికి గురవుతాం. అప్పుడు ఈశ్వరుడు ఏమంటాడంటే దీనిని ఐశ్వర్యముగా మార్చవద్దు అంటాడు. అందుకని ఆవిడ శ్రీదేవి. ఇప్పుడు ఐశ్వర్యంగా ఎందుకు మారదంటే పంట పండుతుంది, తుఫాన్ వస్తుంది, పంట విరగవకాశం ఉంటుంది, పెద్ద గాలివాన వస్తుంది, అరటి చెట్లన్నీ మంచి గెలలతో ఉంటాయి, పెద్ద గాలివాన వచ్చి చెట్లన్నీ నేల మీద పడిపోతాయి. అంటే మీరు పండించినది మీ నోటికి అందదు. ఇన్ని ఇంగ్లీష్లో ఒక ప్రొవెర్బ్లో అంటుంటారు, దేర్ మే బి ఎ స్లిప్ బిట్వీన్ కప్ అండ్ లిప్ అని. అది మీ

చేతిలో ఉన్నది మీ అనుభవంలోకి మారదు. అందుకే రుద్రంలో అభిషేకం చేస్తే ఓ మాట అడుగుతూ ఉంటారు, ద్రాపే అంధస్సస్పతే దరిద్రం నీలలోహిత అని. ఈశ్వర ఐశ్వర్యం అన్న మాటకు అర్థం ఏమిటంటే ఉన్నది అనుభవించుట, అనుభవించగలిగినటువంటి శక్తి శరీరమునందు ఉంటే దానికి ఐశ్వర్యం అని పేరు, శ్రీ అని పేరు. ఇప్పుడు ఇవ్వాలన్నా ఈవిడే, ఇచ్చింది అనుభవించాలన్నా ఈవిడే, అనుభవింపజేయాలన్నా ఈవిడే. ఈవిడ అనుభవింపచేసే శక్తిని ఇవ్వాలన్నా, అనుభవించడానికి కావలసినవి ఈవిడ ఇవ్వాలన్నా ఈయన అనుగ్రహాన్ని బట్టే వాళ్ళిద్దరిస్తారు. ఈయన కాళ్ళు మీరు పట్టుకుంటే వాళ్ళిద్దరూ కూడా సంతోషిస్తారు. అందుకే మనకి లోకంలో ఆచారం ఏమిటంటే భర్త కాళ్ళు పట్టుకుంటే

ఈ మర్యాదను నేర్పడం కోసం శివ అని మొదలెట్లేదు సౌందర్యలహరి. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం అని మొదలెట్టారు. శివ శివ అంటే శివుడు, శివ అని మొదలెడితే ఆవిడ సంతోషిస్తుంది. అందుకే అసలు శివానందలహరి చెప్పి సౌందర్యలహరి చెప్తే అమ్మవారు చాలా ప్రీతి పొందుతుంది. ఇది ప్రత్యక్షంగా పెద్దలైనటువంటి వారు అనేక పర్యాయాలు అనుభవించారు జీవితంలో. అమ్మవారి అనుగ్రహానికి శివానందలహరి చెప్పి సౌందర్యలహరి చెప్తే అమ్మవారు ఎంత అనుగ్రహిస్తుందో స్ఫుటంగా కనపడుతుంది మీకు. కాబట్టి నీవు యావదావర్తతే చక్రం యావతీచ వసుంధర తావత్వమిహ సర్వత్వం స్వామిత్వం అనువర్తయ. అన్నయ్య నువ్వు స్వామివి అంటే పైకి రాజు అంటున్నాడు, ఆంతరమునందు ఇవి నీవి ఈశ్వర. రాముడు ఈశ్వరుడు, అందుకనే భరతవాక్యం పలికేశాడండి అంటారు. అంటే భరతుడు చెప్పవలసిన మాట చెప్పేశాడు, ఈశ్వర ఇవన్నీ నీవి, నీవైనవి నాకెందుకు ఇచ్చావు, మరి ఈ పట్టుపంచి నాకెందుకు ఇచ్చావు అంటే మంచి పట్టుపంచ కట్టుకున్నానని నేను సంతోషపడిపోతే నా సంతోషాన్ని చూసి ఆయన సంతోషిస్తాడు. నాకో పట్టు లాల్చీ ఎందుకు ఇచ్చాడు, ఈ లాల్చీ నేను వేసుకుంటే నా సంతోషాన్ని చూసి ఆయన సంతోషిస్తాడు. అమ్మ కొడుక్కి పాయసం పెడుతుంది, కొడుకు పాయసం తింటే అమ్మ ఎంత బాగుందో అని చెప్పి ఆ వేలుతో చిన్ని చిన్ని వేళ్లతో పాయసం తీసి అడుగుది కూడా నాకేస్తున్నాడు అనుకోండి, అమ్మ ఎంత సంతోషపడిపోతుంది. ఉండింది అమ్మ, తెచ్చింది తండ్రి, తిన్నవాడు పిల్లాడు. తిన్న పిల్లవాడు తింటే అమ్మా నాన్న సంతోషపడ్డం ఏమిటి, తల్లి తండ్రి కాబట్టి. కాబట్టి వాళ్ళిద్దరెవరు లోకానికి, సీతారాములు వాళ్లే తల్లిదండ్రులు, వాళ్ళిద్దరే పార్వతీ పరమేశ్వరులు. అందుకే వాగర్ధావివ సంపృక్తవు వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరం. పార్వతీ పరమేశ్వరం లక్ష్మీనారాయణులనండి, పార్వతీ పరమేశ్వరులనండి వాళ్ళే. కాబట్టి ఈశ్వర నీదైనది నాకు ఇస్తున్నావు, అది నేను పుచ్చుకుని సంతోషిస్తే నా సంతోషాన్ని చూసి నువ్వు సంతోషిస్తావు, అటువంటి వాడివి. ఇది ఆంతర ప్రతిపాదన. బాహ్యమునందు రామ ఇది నీది, ఈ భూమండలం ఈ రాజ్యం నీది, నీదైన దాన్ని నన్ను పరిపాలించమన్నావు, పరిపాలించాను కాబట్టి ఇప్పుడు నువ్వు దాన్ని మళ్ళీ స్వీకరించు. భరతస్య వచ శ్రుత్వా రామ పరపురంజయ తదేతి ప్రతిజగ్రాహ నిశసాదాసనే శుభే. ఆయన అన్నాడు స్వీకరించాను, ఒక్క సంకల్పం చేశాడు ఆయన, ఒక్క మాట అన్నాడు, భరత నీ సంతోషించాను స్వీకరించాను అని ఒక ఉచితమైనటువంటి ఆసనంలో ఆయన కూర్చున్నాడు. పూర్వంతు భరతే స్నాతే లక్ష్మణే చ మహాబలే సుగ్రీవే వానరేంద్రే చ రాక్షసేంద్రే విభీషణే. ఆయన మర్రిపాలు పోసుకుని జటలు కట్టేసుకున్నాడు జుత్తునంతటిని, అయోధ్యకాండలో విన్నారుగా మీరు. ఇప్పుడు ఆయన పట్టాభిషేకం చేసుకోవాలి. పట్టాభిషేకం చేసుకోవాలంటే రామచంద్రమూర్తి నిత్యాగ్నిహోత్రీకుడు, మహానుభావులు నిత్యాగ్నిహోత్రీకులంటే అసలు ఆ వర్చస్సు ఆ వినయం. మొన్న ఇక్కడికి మే 11వ తారీఖు సాయంకాలం విజయవాడ నుంచి హరిప్రసాద్ గారు తీసుకొస్తే వాళ్ళ దర్శనం చేత పునీతులం అయ్యమ్మని అందరం, వాళ్ళు సాయంకాలం అగ్నిహోత్రం చేసుకుని ఇక్కడికి వచ్చారు. ఎంత వినయమో, ఎంత విధేయతో, చదువుకోవడం వేరు వినయం ఉండడం వేరు, ఏదో తెలుసు అనుకోవడం వేరు దాని చేత ధూర్తతనం ప్రబలడం వేరు. ఆ ధూర్తతనం ఉన్నప్పుడు ఏదీ రాణించదు ఆ వినయం లేకపోతే. కాబట్టి రామచంద్రమూర్తి దగ్గరికి ఆ క్షురకర్మలో నిపుణులైన వాళ్ళని తీసుకొచ్చారు. తీసుకొస్తే ఆయన అన్నారు, నేను కాదు ముందు జటలు తీయించుకోవలసిన వాడిని, ముందు భరతుడికి లక్ష్మణుడికి శత్రుఘ్నుడికి తీయించండి అన్నారు. ఆయన నిత్యాగ్నిహోత్రీకుడు, మారీచుడంతటి వాడు. ఆయన గురించి చెప్తూ ఏకవస్త్రధరో ధన్వీ శిఖీ కనకమాలయ అని చెప్పాడు. ఆయన శిఖ పెట్టుకుని ఉంటారు పట్టాభిషేకం వేళటికి. యథార్థానికి ఆయన యథార్థమైనటువంటి మూర్తి ఏమిటి అంటే ఆయన బోడిగుండుతో పిలకతో ఉన్నారు. ఎందుకంటే ఆయన క్షురకర్మ చేయించుకున్నారు, చేయించుకుని శిఖతో మాత్రమే ఉన్నారు ఆయన. ఎందుకంటే ఆయనకి ఆచారము పట్ల సంప్రదాయము పట్ల ఆయనకున్న మర్యాద అటువంటిది రామచంద్రమూర్తికి. కాబట్టి పూర్వంతు భరతే స్నాతే, ఆయన అన్నారు నేను కాదు ముందు స్నానం.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: చిక్కులతో పంట మార్పిడి.
2: పంట మార్పిడి చేయకపోతే దిగుబడి తగ్గడం, కలుపు మొక్కలు, తెగుళ్లు పెరగడాలని రైతులు గమనిస్తారు. మట్టి నీరసించి కలుపు మొక్కలను వదిలించుకోవడానికి రైతులకు ఎక్కువ మంది కూలీలు అవసరం అవుతారు. దీనికి విరుగుడుగా వాళ్ళు రసాయనాలని ఎక్కువ వాడతారు. వాస్తవానికి దీనివల్ల పొదుపు ఎక్కువ జరిగి రైతులకు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడిని తెచ్చిపెట్టాలి. కానీ ఎందుచేతనో వాళ్ళు దీనికి సరిగ్గా వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడాన్ని చూస్తున్నాను. కాలక్రమేణా దిగుబడిని తగ్గించే పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్నారు వాళ్ళు.
1: వ్యవసాయ రసాయనాలని ఎక్కువగాను అనవసరంగాను వాడడం మట్టిలోని జీవాన్ని నాశనం చేస్తుంది. ప్రతి ఏడు లాభాలు తగ్గిపోతూ రైతులు అప్పుల్లో కూరుకుపోతున్నారు. అందుచేతనే అనేక దేశాల్లో లానే ఈజిప్ట్ లో కూడా పంట మార్పిడి చాలా ముఖ్యంగా మారింది.
2: తమకు రెట్టింపు పొడవుండే ఫాబా బీన్స్ ఫ్రెళ్లల్లా కాకుండా గోధుమ ఫ్రెళ్లు పొట్టిగా ఉంటాయి. అలాగే లూసర్న లేక అల్ఫాల్ఫా మెంతుల వ్రెళ్లు పొడవెక్కువ కాబట్టి లోతు మట్టిలో నుంచి పోషకాలు పీల్చుకొనగా రకరకాల పొడవుల వ్రెళ్లుండే మొక్కలను నాటితే అది ఆ పోషకాల సైక్లింగ్ కు దోహదపడుతుంది.
1: పంట మార్పిడి వల్ల కలుపు, తెగుళ్లు, జబ్బులు తగ్గుతాయి. పప్పు ధాన్యాల పంటలని మార్చి మార్చి వేసినా మట్టిలో పోషకాలు పెరుగుతాయి. చిక్కులలో లూజన్ లేక అల్ఫాల్ఫా, ఫాబా బీన్స్, సోయా బీన్స్, లూపిన్ కాబులీ, శనగలు, మెంతులు, వేరుశనగలు, బఠానీలు, పప్పులు ఉన్నాయి. చిక్కులు పెరగడానికి నత్రజనిని సొంతంగా ఉత్పత్తి చేసుకుంటాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వాటి వేర్లు, కాండాలని మట్టిలో వదిలేస్తే అవి ఆ నత్రజనిని మట్టిలోకి మెల్లిగా విడుదల చేస్తాయి. మిగిలిపోయే పోషకాలని తర్వాతి పంటకు వాడుకోవచ్చు.
2: ఫాబా బీన్స్ ను పండించిన తర్వాత వ్రేలను మట్టిలోనే వదిలేస్తాను. దాంతో ఆ తర్వాతి పంటకు ఆ పోషకాలు అంది మట్టికి గాలి తగులుతుంది. వేసవి కాలంలో మొక్కజొన్న పొలాల వెంట నడిస్తే ఏ పొలంలో శీతాకాలపు పంటగా గోధుమలు వేశారో, ఏ పొలంలో ఫాబా బీన్స్ వేశారో తేలికగా చెప్పవచ్చు. ఫాబా బీన్స్ పంట తర్వాత నాటిన మొక్కజొన్నల కాండం బలంగా, మందంగా, పెద్ద పెద్ద కంకులతో కనిపిస్తుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువగా నాణ్యమైన పంట మీకు అందుతుంది. ఫాబా బీన్స్ తర్వాత నాటిన పంట ఏదైనా సరే చక్కటి ఫలితాలనే ఇస్తుంది.
1: చిక్కుళ్ల ప్రత్యేకతలు ఏవి? ఇతర పంటల్లా కాకుండా చిక్కుళ్ళు గాల్లోని నత్రజనిని స్థిరీకరించే మట్టిలో ఉండే సూక్ష్మక్రిములతో కలిసి పనిచేస్తాయి. చిక్కుళ్ల విత్తనాలు మొలకెత్తినప్పుడు రైజోబియం బ్యాక్టీరియా మట్టిలో సంక్రియం అవుతుంది. అవి మొలకెత్తుతున్న వేళ్ల వైపుకు వెళ్లి వాటిలోకి చొచ్చుకుపోతాయి. ఫలితంగా వేళ్లకి ఈ బ్యాక్టీరియా నివసించే లేత గులాబీ న్యూడిల్స్ మొలుస్తాయి. గాలి నుండి నత్రజనిని సంగ్రహించి బ్యాక్టీరియా మట్టిని మరింత సారవంతం చేస్తుంది. జీవితమంతా సేంద్రియాలని సాగు చేసిన రైతు హాగ్సెడెక్ నోడ్యూల్స్ ని మనకు చూపడానికి తన ఫాబా బీన్ మొక్కలతో ఒకదాన్ని పెరికాడు.
2: నత్రజనిని స్థిరపరిచే బ్యాక్టీరియా గురించి, అది వాళ్ళ పొలాల్లో మట్టికి ఉపయోగపడుతుందని రైతులు తెలుసుకుని సంతోషిస్తారు. చిక్కుళ్ళు మట్టిలో సారాన్ని కాపాడతాయి, ఏ హాని చేయవు. పంట మార్పుడుల్లో వాటిని నాటితే కలుపు మొక్కలు తగ్గుతాయి. ఒకే పంటను పదే పదే వేస్తే కలుపు మొక్కలు, మట్టిలో తెగుళ్లు పెరుగుతాయి.
1: ముందు కొన్ని విషయాలను ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవాలి. ముందుగా చిక్కులు పెరగడానికి మీ భూమి అనుకూలంగా ఉందని నిర్ధారణ కావాలి. చిక్కుల పంటలేవి ఉప్పును సహించలేవు. కాబట్టి మట్టిలో ఉపదనాన్ని, మీరు పెట్టే నీళ్లలో, ముఖ్యంగా బావి నీళ్లలో ఉపదనాన్ని తనిఖీ చేయాలి. లేదు, మీరు మీ మొక్కజొన్న పంటను చూసి చెప్పగలరు. గోధుమలు, జొన్నలు ఉప్పును తట్టుకోగలవు, కానీ మొక్కజొన్న మాత్రం బలహీనంగా పెరుగుతుంది.
2: పొలంలో మట్టి చిక్కులకు అనుకూలంగా ఉందో లేదో తెలుసుకోవడానికి మొక్కజొన్న మొక్క తీరును బట్టి చెప్పవచ్చు. మట్టిలో ఉప్పు స్థాయిని మొక్కజొన్న చక్కగా సూచిస్తుంది.
1: రెండోది, ఇంతకు ముందు చిక్కులని పండించని పొలం మట్టిలో ఈ ప్రయోజనకరమైన బ్యాక్టీరియా ఉండకపోవచ్చు. ఈ బ్యాక్టీరియా లేకుండా మీ చిక్కుల పంట మట్టిలో ఉన్న నత్రజనిని వాడుకుంటుంది, గాని దాన్ని తిరిగి నింపదు. మీ చిక్కుల విత్తనాలకు రైజోబియం బ్యాక్టీరియా గల టీకాలు వేయడం మంచిది. విత్తనం మొలకెత్తినప్పుడు కొత్తగా వస్తున్న వేళ్లలోకి బ్యాక్టీరియా నేరుగా ప్రవేశిస్తుంది. స్థానిక వ్యవసాయ వస్తువుల దుకాణంలో రైజోబియం బ్యాక్టీరియా ఉన్న ఇనాక్యులెంట్ దొరుకుతుంది. కొన్ని రకాల బ్యాక్టీరియా అనేక రకాల చిక్కుల పంటలకు టీకాలా పనిచేస్తుంది. కొన్ని బ్యాక్టీరియా కొన్ని పంటలకు ప్రత్యేకంగా ఉంటాయి. మీరు పండించాలనుకునే పంటకు బాగా సరిపోయే టీకా రకాన్ని ఎంచుకోవాలి. అరే హెక్టారు పొలానికి అరకిలో ఇనాక్యులెంట్ సరిపోతుంది. ఇసుక నేల అయితే ఇన్క్యులెంట్ మొత్తాన్ని రెట్టింపు చేయాలి. సాధారణంగా ఇనాక్యులెంట్ ను పౌడర్ రూపంలో అమ్ముతారు. ప్యాకేజీ మీద గడువు తేదీని గమనించాలి. గడువు ముగిసిపోతే బ్యాక్టీరియా చనిపోవచ్చు. ఇనాక్యులెంట్ లోని బ్యాక్టీరియా వేడిని తట్టుకోలేదు, అది ఎండలో చనిపోతుంది. కాబట్టి ఎక్కువ వేడికి, ఎండకి దూరంగా రవాణా సమయంలో టీకాను చల్లగాను ఉంచేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి. నాటే రోజున మీ విత్తనానికి దాన్ని పూయండి. ఇనాక్యులెంట్ విత్తనాలకు అంటుకోవడానికి మొలాసిస్, తేనెల్లా జిగటగా ఉండే ద్రవం ఏదైనా కావాలి. లేకపోతే లీటర్ నీళ్లలో కొన్ని కప్పుల పంచదారని కలిపి పాకంలా చేయవచ్చు. అది చిక్కగాను జిగటగాను ఉంటుంది. పంపు నీళ్లలో ఉండే క్లోరిన్ బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది కాబట్టి వాటిని వాడవచ్చు. 10 కిలోల విత్తనాలకి కప్పుడు ద్రవం సరిపోతుంది. విత్తనాలన్నింటి మీద ఒక పల్చని పూత పోయడమే ఇక్కడ అవసరం. జిగట ద్రవం పూత ఎక్కువైతే విత్తనాలు మట్టిలో కుళ్ళిపోతాయి. విత్తనాల మీద ఇనాక్యులెంట్ పొడిని క్రమబద్ధంగా అద్దాలి. విత్తనాలన్నిటికీ సమానంగా అంటేలా 2 చేతులతోనూ పూయాలి. ఏ కారణం చేతనైనా మీరు విత్తనాలను వెంటనే నాటలేకపోతే వాటిని నీడలోకి చేర్చి షీట్తో కప్పాలి. రైజోబియం మట్టిలో జీవించే బ్యాక్టీరియా కాబట్టి దానిమీద ఎండ నేరుగా పడితే అది నశిస్తుంది. పూత పూసిన విత్తనాలను నీడలో గాలిలో ఆరబెట్టి 24 గంటల్లోపు నాటాలి. నాటిన తర్వాత పొలానికి బాగా నీళ్లు పెట్టాలి. చిక్కుళ్ల విత్తనాల్లో అంకురోత్పత్తి జరగాలంటే బాగా నానాలి. ఇప్పుడు బ్యాక్టీరియా తన పనితనం చూపించే సమయం వచ్చింది. 1-2 నెలల తర్వాత మీ చిక్కుల మొక్కలకు పూత వస్తున్నప్పుడు నాడ్యూల్స్ కనిపించడం మొదలవుతుంది. ముఖ్యంగా ఈ దశలో రైజోబియం బ్యాక్టీరియా క్రియాశీలంగా ఉండేట్లు చూసుకోవాలి. పొలంలో వేరువేరు చోట్లోంచి 5 నుంచి 10 మొక్కలను పెరకాలి. ఒక్కో మొక్కకు కనీసం 30 నాడ్యూల్స్ ఉండాలి. కానీ నాడ్యూల్స్ ఉన్నంత మాత్రాన బ్యాక్టీరియా నత్రజనిని స్థిరపరుస్తోందని కాదు. నాడ్యూల్స్ లోపలి రంగును కూడా గమనించాలి. వేర్ల మీది మట్టిని సున్నితంగా కడిగి ప్రతి మొక్కకి ఉన్న నాడ్యూల్స్లో 2-3 తెరచి చూడాలి. వాటి లోపలి భాగం గులాబీ ఎరుపు రంగులోకి ఉంటే బ్యాక్టీరియా నత్రజనిని స్థిరపరుస్తోందని అర్థం. తెల్లగా ఉండకూడదు. ఒకసారి నాడ్యులేషన్ బాగా జరిగితే ఆ మట్టిలో బ్యాక్టీరియా 3-5 సంవత్సరాల వరకు బ్రతికి ఉండగలదు. అది మీరు రసాయనాలేవి వాడకుండా మీ మట్టిని మంచి స్థితిలో ఉంచుకుంటేనే. రకరకాల చిక్కులని పండించే సేంద్రియ పొలాలలో మట్టిలో ఉండే రకరకాల రైజోబియాని చూడవచ్చు. కొంతమంది సేంద్రియ రైతులు ఒకే పొలంలో ఇతర పంటలతో పాటు చిక్కులని కూడా పెంచుతారు.
2: ఇక్కడ నేను కాబూలీ శనగలని సోంపుని పక్కపక్కనే వేశాను. సోంపు ఔషధ మొక్క. కాబూలీ శనగలు గాల్లో నుంచి నత్రజనిని గ్రహించి మట్టికి చేర్చే చిక్కుళ్ళు వాటి పక్కనే ఉన్న సోంపు మొక్కలకు, అలాగే తర్వాతి పంట మార్పిడిలో మొక్కలకు దీనివల్ల ప్రయోజనం చేకూరుతుంది. చిక్కుళ్ళు మట్టిలో వదిలే బ్యాక్టీరియా నిరంతరం సారాన్ని మెరుగుపరుస్తాయి.
1: పంట మార్పిళ్లలో చిక్కుళ్ళు ముఖ్యమైనవి. అవి కలుపు మొక్కలను తగ్గించి మట్టిలో నత్రజనిని సుస్థిరం చేసే బ్యాక్టీరియాతో కలిసి పనిచేసి మట్టిలో సారాన్ని పెంచుతాయి. మీ మట్టిలో సరైన బ్యాక్టీరియా చేరేలా రైజోబియం బ్యాక్టీరియా ఇనాక్యులెంట్ను కొనవచ్చు. నాటడానికి సిద్ధమయ్యేంత వరకు ఇనాక్యులెంట్ను చల్లటి నీడలో ఉంచాలి. విత్తనాలను అంటేలా మొలాసిస్, తేనె వంటి జిగటగా ఉండే ద్రవం ఏదైనా కావాలి. విత్తనాలను నీడలో గాలిలో ఆరబెట్టి రోజులోపు నాటాలి. పూత దశలో కొన్ని మొక్కలను జాగ్రత్తగా పెకలించి నాడ్యూల్స్ని తెరచి లోపల గులాబీ ఎరుపు రంగులో ఉందో లేదో చూడాలి. రైజోబియం బ్యాక్టీరియా మీ మట్టిలో చాలా సంవత్సరాలు జీవించగలదు కాబట్టి ప్రతిసారి చిక్కుల పంటలో ఇనాక్యులెంట్ వేయనక్కర్లేదు. మీ పంట మార్పులలో చిక్కులను చేర్చితే ప్రకృతితో మీరు కలిసి పనిచేయవచ్చు. ప్రస్తుతానికే కాక రాబోయే కాలంలో కూడా అధిక లాభాలను తప్పకుండా అందుకోవచ్చు.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: సెప్టెంబర్ 23, 2026 అనగా బుధవారం
2: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఎండిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెప్టాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
2: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
2: సిగ్వెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
1: 5000 రూపాయలు గల ఫైబ్రో స్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
2: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
0: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
2: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
2: సెల్ 9989342009.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: FM 90.4.
1: హాయ్ హలో లిజనర్స్, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మరి ఈ రోజు మరికొన్ని కొత్త విషయాలు మీతో పంచుకునేందుకు మీ ముందుకు వచ్చేసాను మీ అజయ్ గౌరీ. మరి ఆలస్యం చేయకుండా ఆ విషయాలేంటో తెలుసుకుందామా? మాంసం తినడం వల్ల మన గుండెకు ఎటువంటి హాని జరుగుతాయో తెలుసుకుందామండి. మనం తీసుకునే ఆహారం, ముఖ్యంగా జంతు సంబంధిత కొవ్వులు, గుండె మీద విపరీత ప్రభావం చూపుతాయన్నది మనకు తెలిసింది. దీని వెనుక గల ఆశ్చర్యమైన కారణం తాజాగా బయటపడింది. ఆహారం జీర్ణాశయంలోకి చేరుకోగానే మన పేగుల్లోని బ్యాక్టీరియా పనిచేయడం ఆరంభిస్తుంది. మాంసంలోని కార్నిటైన్, కొవ్వు అధికంగా గల పాల పదార్థాలు, గుడ్డు పచ్చసనలో ఉండే కొలినిన్, ఈ బ్యాక్టీరియా విడగొట్టే సమయంలో ట్రైమిథైల్ అమైన్ ఎన్ ఆక్సైడ్ TMAO అనే జీవక్రియ కారకం కూడా ఉత్పత్తి అవుతుంది. సరిగ్గా ఇదే గుండెకు హానికరంగా పరిమణిస్తుంది. కొలెస్ట్రాల్ను రక్తనాళాల్లోకి చేరవేయటంలోనూ TMAO తోడ్పడుతున్నట్టు గత అధ్యయనాల్లో వెల్లడైంది కూడా. రక్తనాళాల్లోకి చేరుకున్న కొలెస్ట్రాల్ గార రూపంలో లోపల పోగుబడి గుండె జబ్బు వంటి సమస్యలకు దారితీస్తుంది. ఇది ఏ మేరకు హాని చేస్తుందనే తెలుసుకోవడానికి క్లీవ్లాండ్ క్లినిక్ చెందిన లెర్నర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు ఒక అధ్యయనం కూడా చేశారు. గుండె వైఫల్యం బారిన పడ్డ వారి రక్తంలో TMAO స్థాయిలను పరీక్షించి 5 ఏళ్ల పాటు వారిని పరిశీలించారు. దీని మోతాదులు ఎక్కువగా గలవారికి మరణించే ముప్పు 3.4 రెట్లు ఎక్కువగా ఉంటున్నట్టు గుర్తించారు. మాంసాహారుల్లో కార్నిటైన్ స్థాయిలు అధికంగా ఉంటున్నట్టు, శాకాహారులు కన్నా వీరికి గుండె జబ్బు, పక్షవాతం, గుండెపోటు, ముప్పు ఎక్కువగా ఉంటున్నట్టు బయటపడింది. ఆహారంలో మార్పులు చేసుకోవడం, పేగుల్లో బ్యాక్టీరియా స్థాయిలను మార్చడం ద్వారా గుండె వైఫల్యం మూలంగా తలెత్తే దుష్ప్రభావాలను తగ్గించుకునే అవకాశం ఉన్నట్టు ఈ ఫలితాలు సూచించాయి. అధ్యయనకర్త స్టాన్లీ హెజన్ పేర్కొంటున్నారు. అది సరే కానీ అసలు TMAO ఏర్పడకుండా చేసే మార్గం ఏదైనా ఉందా? ఇప్పుడు పరిశోధకులు దాని మీదే దృష్టి సారించారు. TMAO ఏర్పడడాన్ని నిరోధించే మందులు తయారు చేయడానికి కృషి చేస్తున్నారు. మరి విన్నారు కదండి, మరికొన్ని కొత్త విషయాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక చక్కని పాట.

0: Vijay Gastroenterology and Liver Hospital, Bhimavaram. Dr. Vijayanand Kumar Vekiraju, MD DM Gastroenterology Gari Advaryamlo, అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్ యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
1: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. మరి ఆ కొన్ని విషయాలేంటో తెలుసుకుందామా? ఛాతిలో నొప్పి, హఠాత్తుగా మాటలు తడపడటం, తీవ్రమైన కడుపు నొప్పి, ఇలాంటివి కనపడితే వెంటనే ఆసుపత్రికి వెళ్ళడం సహజమే. కానీ కొన్ని లక్షణాలు చాలా మంది పెద్దగా పట్టించుకోరు. ఇవి చాలా సార్లు సాధారణమైనవిగా కనిపించినా పెద్ద సమస్యలకు సూచికలు కావచ్చు. కాబట్టి విస్మరించడానికి వెళ్ళని అలాంటి కొన్ని లక్షణాలు చూద్దాం. అకారణంగా బరువు తగ్గడం, వ్యాయామాలు, ఆహార నియమాలు వంటివేవి పాటించకుండా బరువు తగ్గితే సంతోషంగానే ఉండవచ్చు. కానీ ఇలా అకారణంగా బరువు తగ్గడం అనేది ఇతరాత్ర సమస్యలకు సంకేతం కావచ్చు. ఒకవేళ మీరు స్థూలకాయలు కాకపోతే, గత 6 నెలల కాలంలో శరీర బరువులో 10% కన్నా ఎక్కువ బరువు తగ్గితే, ఉదాహరణ 68 కిలోల బరువు కలవారు 7 కిలోలు, వెంటనే డాక్టర్ని సంప్రదించడం మంచిది. హైపోథైరాయిడిజం, మధుమేహం, కుంగుబాటు, కాలేయ వ్యాధి, క్యాన్సర్

పోషణ లోపం వంటి సమస్యల్లో ఇలాంటి అకారణంగా బరువు తగ్గడం కనిపిస్తుందని గుర్తించాలి. విడవకుండా లేదా తీవ్ర జ్వరం, మామూలుగా వచ్చే జ్వరాలకు పెద్దగా భయపడాల్సిన పనేమీ లేదు. ఇన్ఫెక్షన్తో పోరాటంలో జ్వరం కీలక పాత్ర పోషిస్తుంది. అందువల్ల విడవకుండా జ్వరం రావటం అనేది మూత్రకోశ ఇన్ఫెక్షన్ దగ్గర నుండి క్షయ వంటి తీవ్ర ఇన్ఫెక్షన్లకు కారణం కావచ్చు. కొన్ని రకాల క్యాన్సర్లో కూడా ఇలాంటిది కనపడుతుంది. అందువల్ల శరీర ఉష్ణోగ్రత 103 ఫారెన్హీట్ డిగ్రీలు అంతకన్నా ఎక్కువగా ఉన్న జ్వరం 3 రోజులకు మించి ఉన్నా డాక్టర్కి చూపించుకోవడం మేలు. శ్వాసలో ఇబ్బంది, వ్యాయామం శ్రమ చేసినప్పుడు, వాతావరణంలో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు, ఊబకాయం వంటివి శ్వాస సరిగ్గా తీసుకోలేకపోవడానికి, ఆయాసం రావడానికి దోహదం చేస్తాయి. అయితే ఇవి కాకుండా అకారణంగా హఠాత్తుగా తీవ్రంగా శ్వాస ఇబ్బంది, ఆయాసం వస్తే తక్షణం డాక్టర్ని సంప్రదించాలి. ఊపిరితిత్తుల్లో శ్వాస మార్పిడి సరిగ్గా జరగకుండా చేసే CPOD, ఆస్తమా, న్యూమోనియా, ఊపిరితిత్తుల్లో రక్తం గెడ్డ, గుండె సమస్యల్లోనూ శ్వాసలో ఇబ్బంది తలెత్తాయి. మరి ఉన్నారు కదండి మరికొన్ని కొత్త విషయాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక చక్కని

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపీ రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-23-7796-23-7295. ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.
2: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. మరి ఇందాక చూసాం కదండి మరికొన్ని లక్షణాల గురించి చర్చించుకుందాం. తికమక ప్రవర్తన మార్పులు, సరిగ్గా ఆలోచించలేకపోవడం, ఏకాగ్రత లోపించడం, ప్రవర్తనలో మార్పులు వంటివి ఇన్ఫెక్షన్, పోషణ లోపం, మానసిక సమస్యలు కొన్ని రకాల మందులు మూలంగాను తలెత్తొచ్చు. కళ్లల్లో మెరుపులు, పార్శ్వ నొప్పి మూలంగా కొందరి కళ్లల్లో మిరుమిట్లు గొలిపే కాంతులు, మెరుపులు వంటివి కనిపిస్తాయి. రెటీనా విడిపోవడం వల్ల కూడా కొందరిలో ఇలా జరగవచ్చు. దీన్ని గుర్తించి వెంటనే చికిత్స తీసుకుంటే శాశ్వతంగా చూపు కోల్పోకుండా చూసుకోవచ్చు. కొద్దిగా తిన్నా కడుపు నిండినట్టు అనిపించడం, రోజు మాదిరిగా భోజనం చేసిన కొద్దిగా తిన్నా వెంటనే కడుపు నిండినట్టు అనిపించిన ఏదో సమస్య ఉందని అనుమానించాలి. దీనికి తోడు వికారం, వాంతి, తేన్పులు, బరువు తగ్గడం కూడా ఉంటే అస్సలు తాత్సర్యం చేయరాదు. ఇందుకు జీర్ణరసాలు పైకి ఎగుతున్నట్టు రావడం, అల్సర్ల వంటి సమస్యలు కారణం కావచ్చు. అలాగే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వంటి తీవ్ర సమస్యల్లోనూ ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. మరి విన్నారు కదండి, మరికొన్ని కొత్త విషయాలు తెలుసుకోవాలంటే స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే గౌరీ.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్, భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: సెప్టెంబర్ 23, 2026 అనగా బుధవారం
2: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఎండిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
2: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
2: సిగ్మెంటోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
1: 5000 రూపాయలు గల ఫైబ్రో స్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
2: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
0: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
2: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
2: సెల్ 9989342009.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యాలకి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినములు ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడ పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్.
2: ఫోన్ 7996079666. విష్ణు దంత వైద్య కళాశాల, డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: అంటినొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: FM 90.4.
1: రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో హైస్కూల్ విద్యార్థుల కోసం ఆంగ్ల పాఠం టీచింగ్ ఆఫ్ పాస్ట్ పెర్ఫెక్ట్ టెన్స్ పార్ట్ 1 వింటారు.
2: గుడ్ మార్నింగ్ చిల్డ్రన్.
3: గుడ్ మార్నింగ్ మ్యామ్.
2: హౌ డిడ్ యూ స్పెండ్ యెస్టర్డే ఈవినింగ్ లీలా?
3: ఐ వెంట్ టు అ షాప్ టు బై అ బాల్ పాయింట్ పెన్.
2: గుడ్.

0: What did you do?
1: I made tea for my mother and me.
0: That's wonderful. What brand of tea did you use?
1: I don't know, madam. My mother opens the packet and puts it in a glass bottle.
0: Okay. Leela, how much did you spend for your ballpoint pen?
2: 10 rupees.
0: Good. Ravi, Leela, మీరు నిన్న సాయంత్రం ఏం చేశారని అడిగితే ఇంగ్లీష్లో సరిగ్గా జవాబులు చెప్పారు కదా. బాగుంది. మరి గతంలో రెండు పనులు ఒకదాని తర్వాత మరొకటి జరిగితే వాటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీరు ఇప్పుడు నేర్చుకుంటారు. రవి, వాట్ డిడ్ యూ డూ అట్ 7 దిస్ మార్నింగ్?
1: ఐ టుక్ ఎ బాత్.
0: వాట్ డిడ్ యూ డూ నెక్స్ట్?
1: ఐ పుట్ ఆన్ మై క్లోత్స్.
0: రవి చేసిన రెండు పనుల్ని మనం ఇలా చెప్పవచ్చు. రవి స్నానం చేసిన తర్వాత బట్టలు వేసుకున్నాడు. దీన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి. రవి పుట్ ఆన్ హిస్ క్లోత్స్ ఆఫ్టర్ హీ హ్యాడ్ టేకన్ అ బాత్. లీలా, సే ద సెంటెన్స్.
2: రవి పుట్ ఆన్ హిస్ క్లోత్స్ ఆఫ్టర్ హీ హ్యాడ్ టేకన్ అ బాత్.
0: గుడ్. రవి, వాట్ డిడ్ యూ డూ దిస్ మార్నింగ్? సే వన్ కంప్లీట్ సెంటెన్స్.
1: ఐ పుట్ ఆన్ మై క్లోత్స్ ఆఫ్టర్ ఐ హ్యాడ్ టేకన్ అ బాత్.
0: ఈ వాక్యంలో రెండు పనులు జరిగినట్లు చెప్పాము. ఒకటి స్నానం చేయటం, రెండోది బట్టలు వేసుకోవడం. ఆ రెండు పనుల్లో ముందు జరిగింది ఏది చిల్డ్రన్?
3: స్నానం చేయటం.
0: పై వాక్యంలో ఆ పనిని ఎలా చెప్పాము? హీ హ్యాడ్ టేకన్ అ బాత్. తర్వాత జరిగిన పని ఏది?
3: బట్టలు వేసుకోవటం.
0: వాక్యంలో ఆ పనిని ఎలా చెప్పాము? రవి, నువ్వు చెప్పు.
1: ఐ పుట్ ఆన్ మై క్లోత్స్.
0: అంటే మొదట జరిగిన పనిని హ్యాడ్ పాస్ట్ పార్టిసిపుల్తో చెప్పాము, తర్వాత జరిగిన పనిని పాస్ట్ టెన్స్తో చెప్పాము. ఈ రెండు వాక్య భాగాల్ని ఆఫ్టర్తో కలిపాము. రవి పుట్ ఆన్ హిస్ క్లోత్స్ ఆఫ్టర్ హీ హ్యాడ్ టేకన్ అ బాత్. లీలా, సే దిస్ సెంటెన్స్.
2: రవి పుట్ ఆన్ హిస్ క్లోత్స్ ఆఫ్టర్ హీ హ్యాడ్ టేకన్ అ బాత్.
0: గుడ్. నౌ లిసన్ టు వాట్ ఐ సే. ఐ విత్డ్రూ మనీ ఫ్రమ్ అ బ్యాంక్. ఐ బాట్ అ ఫోన్. లీలా, కెన్ యూ సే వన్ సెంటెన్స్ అబౌట్ వాట్ ఐ డిడ్ యెస్టర్డే?
2: What's the past participle of withdrew, ma'am?
0: Ravi, can you help Leela?
1: Yes, I can. It's withdrawn.
0: You bought a phone after you had withdrawn money from a bank. Leela, can you repeat the sentence?
2: You bought a phone after you had withdrawn money from a bank.
0: Good. Write down this sentence. Good. Ravi, say that sentence again.
1: You bought a phone after you had withdrawn money from a bank.
0: ఇందాకటి వాక్యంలో ఆఫ్టర్ ఉపయోగించాం కదా, అలాగే బిఫోర్ కూడా వాడవచ్చు. అప్పుడు ఆ వాక్యం ఎలా ఉంటుందంటే, బిఫోర్ ఐ బాట్ అ ఫోన్ ఐ హ్యాడ్ విత్డ్రాన్ మనీ ఫ్రమ్ అ బ్యాంక్. సే దట్ సెంటెన్స్ బోత్ ఆఫ్ యూ.
3: బిఫోర్ యూ బాట్ అ ఫోన్ యూ హ్యాడ్ విత్డ్రాన్ మనీ ఫ్రమ్ అ బ్యాంక్.
0: సే దట్ సెంటెన్స్ వన్స్ అగైన్ ప్లీజ్.
3: Before you bought a phone, you had withdrawn money from a bank.
0: Correct. Take down this sentence in your notebooks, children. ఇదే విషయాన్ని మరో విధంగా కూడా చెప్పవచ్చు. దాంట్లో when ఉపయోగిస్తాము. వినండి. When I bought a phone, I had withdrawn money from a bank. Say that sentence, children.
3: When you bought a phone, you had withdrawn money from a bank.
0: Good. Ravi, say the sentence.
1: When you bought a phone, you had withdrawn money from a bank.
0: Leela, can you say the sentence?
2: When you bought a phone, you had withdrawn money from a bank.
0: ఇంతవరకు మనం చెప్పిన వాక్యాల్లో హ్యాడ్ తో పాస్ట్ పార్టిసిపల్ ఉపయోగించిన వాక్య భాగం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది అంటాము. రవి హ్యాడ్ టేకన్ అ బాత్, ఐ హ్యాడ్ విత్డ్రాన్ మనీ అనే వాక్యాలు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉన్నాయి. మరో వాక్య భాగం పాస్ట్ టెన్స్ అని మీకు తెలిసిందే కదా. హీ పుట్ ఆన్ హిస్ క్లోత్స్ ఐ బాట్ అ ఫోన్ పాస్ట్ టెన్స్లో ఉన్నాయి. ఒకే అర్థం ఇచ్చే వాక్యాన్ని మూడు విధాలుగా చెప్పటం విన్నారుగా. ఇప్పుడు ఆ మూడు వాక్య నిర్మాణాలు ఎలా ఉన్నాయో వినండి. రవి పుట్ ఆన్ హిస్ క్లోత్స్ ఆఫ్టర్ హీ హ్యాడ్ టేకన్ అ బాత్. దీంట్లో ముందు పాస్ట్ టెన్స్లో ఒక వాక్యం, దాని తర్వాత ఆఫ్టర్, ఆఫ్టర్ తర్వాత పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఒక వాక్యం ఉంటుంది. ఈ వాక్యం మళ్ళీ విందామా? రవి పుట్ ఆన్ హిస్ క్లోత్స్ ఆఫ్టర్ హీ హ్యాడ్ టేకన్ అ బాత్. సే దట్ సెంటెన్స్ చిల్డ్రన్. రవి పుట్ ఆన్ హిస్ క్లోత్స్ ఆఫ్టర్ హీ హ్యాడ్ టేకన్ అ బాత్.
3: రవి పుట్ ఆన్ హిస్ క్లోత్స్ ఆఫ్టర్ హీ

0: had taken a bath.
1: Good. Write this sentence in your notebooks. Rendo vakyam teesukundama? Deentlo after ki badalu before upayoginchamu. Vinandi, Ravi had taken a bath before he put on his clothes. Say this sentence, children.
0: Ravi had taken a bath before he put on his clothes.
1: Good. Ee vakyamlo mundu past perfect tense lo oka vakyam, dan tarvata before tarvata past tense vachindi. Listen to that sentence again. Ravi had taken a bath before he put on his clothes. Say that sentence, children.
0: Ravi had taken a bath before he put on his clothes.
1: Correct. Alage, when upyoginchi ade ardhanni che vakyanni vinandi. When Ravi put on his clothes, he had taken a bath. Ee vakyamlo modatlo when dani tarvata past tense lo oka vakyam, chivarga past perfect tense lo oka vakyam vachayi. Listen to that sentence once again. When Ravi put on his clothes, he had taken a bath. Say that sentence, children.
0: When Ravi put on his clothes, he had taken a bath.
1: Ravi, say that sentence using I.
2: When I put on my clothes, I had taken a bath.
1: Correct. Past perfect tense unde vakyalu మూడు విధాలుగా ఎలా రాస్తామో మీ నోట్బుక్స్లో రాసుకోండి. పాస్ట్ టెన్స్ ప్లస్ ఆఫ్టర్ ప్లస్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. జాన్ వెంట్ టు ది స్టేషన్ ఆఫ్టర్ ది ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్. రాసుకున్నారా? ఈ జాన్ ఎక్కాల్సిన ట్రైన్ ఎక్కాడా?
0: నో మ్యామ్.
1: హౌ కెన్ యూ సే దాట్?
0: ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ అనే వాక్యం ముందుగా జరిగిన పనిని తెలుపుతుంది. అంటే ట్రైన్ వెళ్ళిపోయిన తరువాత జాన్ స్టేషన్కి వెళ్ళాడు.
1: గుడ్. సే దట్ సెంటెన్స్ అగైన్.
0: జాన్ వెంట్ టు ద స్టేషన్ ఆఫ్టర్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్.
1: రవి, సే దట్ సెంటెన్స్.
2: జాన్ వెంట్ టు ద స్టేషన్ ఆఫ్టర్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్.
1: నౌ టేక్ డౌన్ అ సెంటెన్స్ విత్ బిఫోర్. దీంట్లో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ప్లస్ బిఫోర్ ప్లస్ పాస్ట్ టెన్స్ ఉంటాయి. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉండే వాక్యం ముందుగా వస్తుంది, దాని తర్వాత బిఫోర్, బిఫోర్ తర్వాత పాస్ట్ టెన్స్లో ఉండే వాక్యం చివరిగా వస్తుంది. ఆ వాక్యం వినండి, రాసుకోండి. ద థీవ్స్ హ్యాడ్ రన్ అవే బిఫోర్ ద పోలీస్ కేమ్. రాసుకున్నారా? ఈ వాక్యం ఇచ్చే సమాచారం ప్రకారం పోలీసులు దొంగల్ని పట్టుకున్నారా? చిల్డ్రన్,
0: నో మ్యామ్.
1: హౌ కెన్ యూ సే దట్ రవి?
2: The thieves had run away. Ante dongalu munde vellipoyaru. Dani tarvata polislu akkadiki vacharu. Ante dongalu polisulaki dorakaledu ani artham avutundi.
1: Good. Say the complete sentence.
2: The thieves had run away before the police came.
1: Correct. Ippudu when upayoginchi gathamlo jarigina rendu panulni ela cheptamo vinandi. ఈ వాక్యంలో ముందు వెన్, తర్వాత పాస్ట్ టెన్స్లో ఒక వాక్యం, చివరిగా పాస్ట్ పర్ఫెక్ట్లో ఉండే వాక్యం ఉంటుంది. అంటే మొత్తం వాక్యం ఇలా ఉంటుంది. రాసుకోండి. వెన్ ప్లస్ పాస్ట్ టెన్స్ ప్లస్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇలాంటి ఒక వాక్యం వినండి, రాసుకోండి. వెన్ వీ రీచ్ ద సినిమా దే హ్యాడ్ సోల్డ్ అవుట్ ఆల్ ద టికెట్స్. రాసుకున్నారా? ఈ వాక్యంలో ఆ రోజు మేము సినిమా చూసామా? Children?
0: No, ma'am.
1: How can you say that? Ravi?
2: ఈ వాక్యంలో దే హ్యాడ్ సోల్డ్ అవుట్ ఆల్ ద టికెట్స్ అంటే వాళ్ళు సినిమా టికెట్స్ అన్ని అమ్మేసిన తర్వాత మీరు సినిమా దగ్గరికి వెళ్ళారు.
1: Correct. Say that sentence again.
2: When you reach the cinema, they had sold out all the tickets.
1: Good. Leela, say that sentence please.
3: When you reach the cinema, they had sold out all the tickets.
1: Right. ఇప్పుడు నేను రెండు వాక్యాలు చెప్తాను, రాసుకోండి. ద పేషెంట్ టుక్ అ లాట్ ఆఫ్ మెడిసిన్స్, హీ గాట్ వెల్. ఈ రెండు వాక్యాలని ఆఫ్టర్తో కలిపి రాయండి. తర్వాత మీరు రాసిన వాక్యాలని చదవండి. లీలా, రీడ్ యువర్ సెంటెన్స్.
0: హీ గాట్ వెల్ ఆఫ్టర్ ద పేషెంట్ హ్యాడ్ టేకెన్ అ లాట్.
1: ఆగు, నీ వాక్యంలో హీ ఎవరు?
0: ద పేషెంట్.
1: అయితే నీ వాక్యంలో ముందు ద పేషెంట్, తర్వాత వాక్య భాగంలో హీ వాడాలి. నౌ సే ద సెంటెన్స్ కరెక్ట్లీ.
0: ద పేషెంట్ గాట్ వెల్ ఆఫ్టర్ హీ హ్యాడ్ టేకన్ అ లాట్ ఆఫ్ మెడిసిన్.
1: కరెక్ట్.

0: Say it again.
1: The patient got well after he had taken a lot of medicines.
0: Right. Ravi, say that sentence, please.
2: The patient got well after he had taken a lot of medicine.
0: Now, take down two more sentences. Ali saw the film Harry Potter, brackets lo, 2007 ane sankhya rayandi. Ante, Ali 2007 samvatsaram lo, Harry Potter cinema chusadani artham. Ika rendava sentence. Ali read the book Harry Potter, brackets lo, 2008 ane sankhya rayandi. Ante, 2008 samvatsaram lo, అలి హ్యారీ పాటర్ పుస్తకం చదివాడని అర్థం. ఈ రెండు వాక్యాల్ని వెన్ తో కలిపి రాయండి. రవి, రీడ్ అవుట్ ద సెంటెన్స్ యు హావ్ రిటన్.
2: వెన్ అలి రెడ్ ద బుక్ హ్యారీ పాటర్ హి హాడ్ సీన్ ద ఫిల్మ్.
0: కరెక్ట్. లీలా, రీడ్ అవుట్ యువర్ సెంటెన్స్.
3: వెన్ అలి రెడ్ ద బుక్ హ్యారీ పాటర్ హి హాడ్ సీన్ ద ఫిల్మ్.
0: సే దట్ సెంటెన్స్ బోత్ ఆఫ్ యు.
4: వెన్ అలి రెడ్ ద బుక్ హ్యారీ పాటర్ హి హాడ్ సీన్ ద ఫిల్మ్.
0: Take down two more sentences. Roja did her homework, then she watched the TV. Combine these two sentences using before. Write the sentence now. Ravi, read out your sentence.
2: Roja had done her homework before she watched the TV.
0: Good. Leela, read out what you have written.
3: Roja had done her homework before she watched the TV.
0: Take down two more sentences. Ramayya rang the bell. Children ran out of the classrooms. Combine these two sentences using after. Ravi, read out your sentence.
2: Children ran out of the classrooms after Ramayya had rung the bell.
0: Good. Ee vakyamlo munduga jarigina pani edi?
2: Ramayya ganta kottatam.
0: Right. Leela, read out your sentence.
3: Children ran out of the classrooms after Ramayya had rung the bell.
0: Say that sentence again, please.
3: Children ran out of the classrooms after Ramayya had rung the bell.
0: Correct. Let's take one more pair of sentences. Write them. A cat entered the room. All the rats ran into their holes. Ravi, combine these two sentences using after. Read out what you have written, Ravi.
2: All the rats ran into their holes after a cat had entered the room.
0: Correct. Leela, combine the two sentences using before. Okay.
3: A cat had entered the room before all the rats ran into their holes.
0: Correct. Can you say the sentence using when?
3: Yes, I can. When all the rats ran into their holes, a cat had entered the room.
0: Good. Ee karyakramamlo chivarga past perfect tense lo unde vakya nirmanam ela untundo marosari vinandi. Modati rakamaina vakyamlo past perfect tense lo oka vakyam dani tarvata Before తర్వాత పాస్ట్ టెన్స్లో ఒక వాక్యం ఉంటాయి. రెండో రకమైన వాక్యంలో ముందు పాస్ట్ టెన్స్లో ఒక వాక్యం, దాని తర్వాత ఆఫ్టర్ తర్వాత పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఒక వాక్యం ఉంటాయి. మూడో రకమైన వాక్యంలో ముందు వెన్ తర్వాత పాస్ట్ టెన్స్లో ఒక వాక్యం, చివరిగా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఒక వాక్యం ఉంటాయి. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎలా ఉంటుంది లీలా?
3: హ్యాడ్ ఈటన్, హ్యాడ్ టేకెన్, హ్యాడ్ డన్ అని హ్యాడ్ తో వర్బ్ యొక్క పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ ని వాడుతాము.
0: పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ను ఏ సందర్భాల్లో ఉపయోగించాలో రవి నువ్వు చెప్పు.
2: గతంలో రెండు పనులు జరిగి ఆ రెండు పనులని ఒకే వాక్యంలో చెప్పాలనుకుంటే ముందు జరిగిన పనిని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉపయోగించాలి, తరువాత జరిగిన పనిని సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉపయోగించాలి.
0: వెరీ గుడ్. ఓకే చిల్డ్రన్, సీ యూ సూన్. Bye bye. Bye Leela. Bye Ravi.
2: Bye ma'am.
5: మేనంత వరకు హై స్కూల్ విద్యార్థుల కోసం ఆంగ్ల పాఠం టీచింగ్ ఆఫ్ పాస్ట్ పెర్ఫెక్ట్ టెన్స్ పార్ట్ 1 విన్నారు. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం హై స్కూల్ విద్యార్థుల కోసం ఆంగ్ల పాఠం టీచింగ్ ఆఫ్ పాస్ట్ పెర్ఫెక్ట్ టెన్స్ పార్ట్ 2 వింటారు.
0: Good morning, children.
2: Good morning, ma'am.
0: Now let's recall how to say about two actions in the past. How do we express the first of the two past actions? What tense do we use, Leela?
3: We use the past perfect tense.
0: How do we form that tense? Ravi, can you say?
2: Yes, I can. We use had and the past participle of the verb.
0: Correct. How do we show the later of the two past actions? What tense do

0: we use, Ravi?
1: We use the simple past tense.
0: What form of the verb do we use, Leela? Say the answer.
2: We use the past perfect tense of the verb.
0: You are right. Ravi, can you say a sentence to show two past actions?
1: I ate my breakfast after I had taken a bath.
0: Good. Leela, can you say another sentence that tells us about two actions in the past? Use before in your sentence.
3: Mr. Rao had won a lottery ticket before he bought a big car.
0: Good. Take down two sentences. The conductor blew the whistle. The driver started the bus. Can you combine these two sentences, Ravi? Use when in your sentence.
1: When the driver started the bus, the conductor had blown the whistle.
0: Good. Say that sentence again, Ravi.
1: When the driver started the bus, the conductor had blown the whistle.
0: Correct. Leela, you say that sentence.
3: When the driver started the bus, the conductor had blown the whistle.
0: Good. ఇంతవరకు మనం ఉపయోగించిన ప్రతి వాక్యంలోనూ గతంలో జరిగిన రెండు పనుల గురించి చెప్పాము. అలా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఒక వాక్యంలోని విషయం ఆధారంగా రెండో వాక్యంలో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉపయోగించి మొదటి వాక్యంలోని పని కంటే ముందే జరిగిన దాని గురించి చెప్తాము. లిసన్ టు దిస్ ఎగ్జాంపుల్. వై డిడ్ ద పోలీస్ అరెస్ట్ అప్పారావ్? బికాస్ హీ హ్యాడ్ స్టోలన్ అ కానిస్టేబుల్స్ బైసికల్. ఇక్కడ పోలీసులు అప్పారావును ఎందుకు అరెస్ట్ చేశారు అనే ప్రశ్నకు అంతకుముందు జరిగిన పనిని తెలిపే జవాబులో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉపయోగిస్తాము. లిసన్ టు ద క్వశ్చన్ అగైన్. వై డిడ్ ద పోలీస్ అరెస్ట్ అప్పారావ్? సే ద ఆన్సర్ చిల్డ్రన్.
4: బికాస్ హీ హ్యాడ్ స్టోలెన్ అ కానిస్టేబుల్స్ బైసికల్.
0: సే ద ఆన్సర్ అగైన్. వై డిడ్ ద పోలీస్ అరెస్ట్ అప్పారావ్? కెన్ యూ సే, రవి?
1: Yes, I can. Because he had stolen a constable's bicycle.
0: Correct. Leela, answer my question. Why did the police arrest Apparao?
3: Because he had stolen a constable's bicycle.
0: Good. Now listen to my next question and answer. It's your turn, Leela. You may use the words ride, bicycle and too fast. Why did Peter meet with an accident?
3: Because he had ridden his bicycle too fast.
0: Correct. Ravi, answer the question. Why did the police arrest Apparao?
1: Because he had stolen a constable's bicycle.
0: Right. Take down the question. When did you buy a new pen? Your answer must contain the past perfect tense. You may use the words lose, my old pen. Ravi, it's your chance. Answer the question. When did you buy a new pen?
1: After I had lost my old pen.
0: Good. Leela, can you say a different answer? When did you buy a new pen?
3: After I had given my old pen to my friend.
0: Very good. Let's take another example. Listen to the question. How did the police arrest the thief? You may use the words leave, fingerprints on the door. Leela, answer my question. How did the police arrest the thief?
3: The thief had left his fingerprints on the door.
0: Good. Say it again, please. How did the police arrest the thief?
3: The thief had left his fingerprints on the door.
0: Correct. Ravi, say the answer. How did the police arrest the thief?
1: The thief had left his fingerprints on the door.
0: Can you give any other answer?
1: Yes, I can. The thief friend had given a clue to the police.
0: Excellent. Say that sentence again. How did the police arrest the thief?
1: The thief's friend had given a clue to the police.
0: Right. Leela, can you repeat Ravi's answer? How did the police arrest the thief?
3: The thief's friend had given a clue to the police.
0: Good. Ninna pedda vaana padindi kada. Merbulu chusara?
5: Chusamandi.
0: ఉరుములు విన్నారా?
5: విన్నామండి.
0: మెరుపుల్ని ఇంగ్లీష్ లో ఏమంటారు?
5: లైట్నింగ్.
0: కరెక్ట్. స్పెల్ ది వర్డ్ లైట్నింగ్.
5: LIGHTNING.
0: గుడ్. ఉరుములు అనటానికి ఇంగ్లీష్ వర్డ్ ఏది?
5: థండర్.
0: కరెక్ట్. స్పెల్ ది వర్డ్ థండర్.
5: THUNDER.
0: కరెక్ట్. ఉరుము మెరుపులో ఏది ముందు వస్తుంది? తర్వాత ఏమవుతుంది?
3: ముందు మెరుపు కనిపిస్తుంది.

0: తరువాత ఉరుము వినబడుతుంది.
1: అలా ఎందుకు జరుగుతుందో మీకు తెలుసు కదా, లేకపోతే మీ సైన్స్ టీచర్ని అడిగి తెలుసుకోండి. ఓకే, వెన్ డిడ్ యూ హియర్ ద థండర్ లీలా? ఆన్సర్ ద క్వశ్చన్ ప్లీజ్.
2: ఆఫ్టర్ ఐ హ్యాడ్ సీన్ ద లైట్నింగ్.
1: సే దట్ సెంటెన్స్ బోత్ ఆఫ్ యూ. వెన్ డిడ్ యూ హియర్ ద థండర్?
0: ఆఫ్టర్ వీ హ్యాడ్ సీన్ ద లైట్నింగ్.
1: గుడ్. లెట్స్ టేక్ అనదర్ సిచ్యువేషన్.

0: had not worked hard.
1: Right. Leela, can you say a different answer?
2: Yes, I can.
1: Why did Siva fail in the unit test?
2: Because he had fallen ill.
1: Good. Say it again, please. Why did Siva fail in the unit test?
2: Because he had fallen ill.
1: Right. Past perfect tense ela upayoginchalo telusukunnaru kada? Maro sandarbhamlo kuda aa tense upayogistamu. Direct speech lo unna vakyanni reported speech loki marche samayamlo past perfect tense upayoginchali. Vinandi. He said, I ate 2 idlis. డైరెక్ట్ స్పీచ్లో ఉన్న ఈ వాక్యాన్ని రిపోర్టెడ్ స్పీచ్లో ఇలా అంటారు. హీ సెడ్ దాట్ హీ హ్యాడ్ ఈటన్ 2 ఇడ్లీస్. దీంట్లో హీ హ్యాడ్ ఈటన్ 2 ఇడ్లీస్ అనే వాక్యం హ్యాడ్తో పాస్ట్ పార్టిసిపల్ ఉపయోగించి పాస్ట్ పర్ఫెక్ట్లోకి మార్చబడింది. ఈ వాక్యంలో హీ సెడ్ అనేది ఒక పని అయితే, అంతకు ముందే జరిగిన పనిని హీ హ్యాడ్ ఈటన్ 2 ఇడ్లీస్ అనే వాక్యంతో చూపాము. దట్ అనే పదం ఈ రెండు వాక్యాల్ని కలుపుతుంది. హీ సెడ్ అనేది పాస్ట్ టెన్స్లో ఉన్న వాక్యమే కదా. లెట్స్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. లీలా, హ్యావ్ యూ సీన్ ద తాజ్?
2: Yes, I have.
1: When did you see it? Long answer, please.
2: I saw the Taj Mahal in May.
1: Leela said, I saw the Taj Mahal in May. When we report her speech, we say, Leela said that she had seen the Taj Mahal in May. Say that sentence, Ravi. Leela said that she had seen the Taj Mahal in May.
0: Leela said that she had seen the Taj Mahal in May.
1: Good. Leela, you report what you have said.
2: I said that I had seen the Taj Mahal in May.
1: Good. Write down this sentence in your notebook. ఇలాగే ప్రశ్నల్ని రిపోర్ట్ చేసే సమయంలో కూడా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉపయోగించాలి. నేను చెప్పే వాక్యాన్ని రాసుకోండి. ఫాతిమా సెడ్ టు గోపి, హౌ డిడ్ యూ డ్రా దాట్ పిక్చర్? ఇక్కడ పటం గీయటం ముందు జరిగింది, దాని తర్వాత దాని గురించి మోహన్ గోపిని అడిగాడు. ఈ వాక్యాన్ని రిపోర్టెడ్ స్పీచ్లో చెప్పాలంటే ఫాతిమా ఆస్క్డ్ గోపి అనే పాస్ట్ టెన్స్లోని వాక్యాన్ని He had drawn that picture అనే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోని వాక్యాన్ని ప్రశ్న పదం హౌతో కలిపి చెప్పాలి. అంటే ఫాతిమా ఆస్క్డ్ గోపి హౌ హీ హ్యాడ్ డ్రాన్ దాట్ పిక్చర్ అవుతుంది. సే దట్ సెంటెన్స్, ఫాతిమా ఆస్క్డ్ గోపి హౌ హీ హ్యాడ్ డ్రాన్ దాట్ పిక్చర్. చిల్డ్రన్,
3: ఫాతిమా ఆస్క్డ్ గోపి హౌ హీ హ్యాడ్ డ్రాన్ దాట్ పిక్చర్.
1: సే దట్ సెంటెన్స్ అగైన్ ప్లీజ్.
3: Fatima asked Gopi how he had drawn that picture.
1: Ravi, say that sentence. What did Fatima ask Gopi?
0: Fatima asked Gopi how he had drawn that picture.
1: Leela, you say that sentence.
2: Fatima asked Gopi how he had drawn that picture.
1: Very good. Write down the sentence in the reported speech. Okay? Let's take another sentence. Write it in your notebooks. Peter asked Padma, have you done the homework? ఈ వాక్యంలో వేర్, వెన్ మొదలైన క్వశ్చన్ వర్డ్స్ లేవు. కాబట్టి పాస్ట్ టెన్స్ వాక్యం పీటర్ ఆస్క్డ్ పద్మను పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వాక్యం షీ హ్యాడ్ డన్ ద హోంవర్క్ కలపటానికి ఇఫ్ అనే పదం ఉపయోగించాలి. అప్పుడు పీటర్ ఆస్క్డ్ పద్మ ఇఫ్ షీ హ్యాడ్ డన్ ద హోంవర్క్. లీలా, ఆన్సర్ ద క్వశ్చన్. వాట్ డిడ్ పీటర్ ఆస్క్ పద్మ?
2: పీటర్ ఆస్క్ పద్మ ఇఫ్ షీ హ్యాడ్ డన్ ద హోంవర్క్.
1: Correct. Say that sentence again, both of you. What did Peter ask Padma?
3: Peter asked Padma if she had done the homework.
1: Write that sentence in your notebooks. Children, did you write?
3: Yes, ma'am.
1: Well, we'll take one more example where we use the past perfect tense. Take down this sentence. The teacher said to Zaheer, could you do the 7th problem? Ee vakyanni రిపోర్టెడ్ స్పీచ్లో రాసే ముందుగా వినండి. రిపోర్ట్ చేయాల్సిన వాక్యంలో క్యాన్ ఉంటే కుడ్ అని రాస్తాము. ఇక్కడ వాక్యంలో కుడ్ ఉంది, దాన్ని ఎలా మార్చి రాయాలో తెలుసా?
2: తెలియదు మ్యామ్.
1: ఐల్ టెల్ యూ. వీ చేంజ్ కుడ్ ఇన్ టు హ్యాడ్ బీన్ ఏబుల్ టు. అవర్ సెంటెన్స్ ఈస్ ద టీచర్ ఆస్క్డ్ జహీర్ ఇఫ్ హీ హ్యాడ్ బీన్ ఏబుల్ టు డూ ద 7th ప్రాబ్లమ్.

0: Ravi, say the sentence. The teacher asked Zaheer if he had been able to do the seventh problem.
1: The teacher asked Zaheer if he had been able to solve the seventh problem.
0: Good. Leela, say the answer. What did the teacher ask Zaheer?
2: The teacher asked Zaheer if he had been able to solve the seventh problem.
0: Correct. Say that sentence, both of you.
3: The teacher asked Zaheer if he had been able to solve the seventh problem.
0: ఈ కార్యక్రమంలో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎలా ఎప్పుడు ఉపయోగించాలో తెలుసుకున్నారుగా. మొదట వై, వెన్, హౌ అనే ప్రశ్న పదాలు ఉండే ప్రశ్నలకు జవాబుగా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉపయోగిస్తాము. ఇంకా వ్యక్తులు మాట్లాడే వాక్యాలు పాస్ట్ టెన్స్లో ఉంటే వాటిని రిపోర్ట్ చేసే సమయంలో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉపయోగిస్తాము. అలాగే ప్రశ్న పదాలతో ఉండే ప్రశ్నల్ని రిపోర్ట్ చేసే సమయంలో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉపయోగిస్తాము. చివరగా ప్రశ్న పదాలు లేకుండా పాస్ట్ టెన్స్లో ఉండే ప్రశ్నల్ని రిపోర్ట్ చేయటానికి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉపయోగించాలి.
4: ఓకే చిల్డ్రన్, సీ యూ సూన్. బాయ్ బాయ్. బాయ్ లీలా. బాయ్ రవి.
5: బాయ్ మ్యామ్.
6: మేరింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా హైస్కూల్ విద్యార్థుల కోసం ఆంగ్ల పాఠం టీచింగ్ ఆఫ్ పాస్ట్ పెర్ఫెక్ట్ టెన్స్ పార్ట్ 1 మరియు పార్ట్ 2 విన్నారు. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
7: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
8: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
7: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
8: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితంగా చికిత్స.
7: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ

క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: పంటి నొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, పాస్టర్ మనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌండమ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
2: 9177612669.

0: మల్లన్న, నీ స్టైలే చూసి థ్రిల్ అయినా, నా అందం చూసి నీ మనసులో బెంగైనా చిబెట్టేనా.
1: నీ అందం వల్ల కాదు, నీ హింస వల్ల చిత్తైనా, నీ చేతికి మాత్రం చిక్కుతానా. జగమే మాయన్నాడా వేమన్నా, ప్రేమే లేదన్నాడి మల్లన్న.

0: ఏంటి తెగ ఓవర్ చేసినా?
1: ఏం చేయనివ్వట్లేదు.
0: నువ్వు చదువుకున్నదానివి కదా,
2: నిన్ను చదవడం రావట్లేదు.
0: తప్పుకో,
1: నువ్వు ఒప్పుకో.
0: ఇదిగో చూడు,
2: మంచి మూడ్.
0: అయ్యో,
3: చేదా చేదా చేదా, నా మాట అంటేనే చేదా.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: చెవి పూట, ముక్కుది బడ గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818 16 2377 96 23 7295.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజీ గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.

ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: FM 90.4. హాయ్ లిస్నర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సరదాగా కాసేపు. లిస్నర్స్, మరి ఈనాటి మనందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సరదాగా కాసేపు కార్యక్రమంలో మంచి మంచి మాటలు, చక్కటి పాటలు మరి వినడానికి రెడీగా ఉన్నారు కదా. మరి ఇంకెంత కలిసాం, ఈనాటి మరి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందుకు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
1: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
2: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
1: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
2: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4:00 to 5:30 వరకు.
1: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4:00 to 5:30 వరకు.
2: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
1: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 అందుబాటులో కలవు.
2: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
1: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
2: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
1: ఫోన్ 0881627769623729.
3: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్.

0: జీర్ణశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
1: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
0: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ERCP, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
1: 5,000 రూపాయలు గల ఫైబ్రోస్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
0: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్, స్కానింగ్ ఉచితం.
1: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
0: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9989342009.
2: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: పంటినొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
0: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించి నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, భీమవరం.
1: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్, MDS, చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
0: డాక్టర్ పసుపులేటి శ్వేత, MDS, నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
1: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
0: లైఫ్ టైమ్ వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
1: సంప్రదించండి
0: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్, వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
1: సెల్ 9177612669.
3: ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. లిజినెస్ మరేపట్లని ఈరోజు కూడా ఒక మంచి మాటతో ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామండి. ఈరోజు మనం చెప్పుకోబోయే మంచి మాట ఏంటంటే, ఒక మనిషిని మరో మనిషి జీవితాంతం గుర్తుంచుకునేలా చేసేవి రెండు విషయాలు కదండి. అంటే ఒక మనిషిని మరో మనిషి జీవితాంతం గుర్తుంచుకునేలా చేసేవి రెండు విషయాలట. అవేంటంటే, ఒకటి చేతితో చేసిన సాయం, రెండు మాటతో మనసుకు చేసిన గాయం కదండి. అంటే సాయం చేసిన వాళ్ళని ఎంత గుర్తుపెట్టుకుంటామో, మనసుకు గాయం చేసిన వారిని అంతకన్నా ఎక్కువ గుర్తుపెట్టుకుంటూ ఉంటాం కదండి. కాబట్టి ఒక మనిషిని మరో మనిషి జీవితాంతం గుర్తుంచుకునేలా చేసేవి రెండు విషయాలు. ఒకటి చేతితో చేసిన సాయం అయితే, రెండు మాటతో మనసుకు చేసిన గాయం అన్నమాట. ఓకే లిజినెస్, మరొక చక్కని మాట అయితే తెలుసుకున్నా కదా. అలానే ఈనాటి కార్యక్రమానికి ముందుగా మనకి ఎస్ఎంఎస్ చేశారు ఎవరంటే, భూదాన్ పోచంపల్లి నుండి మాధవి గారు, ఆంజనేయులు గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే విజయమ్మ అంటున్నారు. నమస్తే అండి. మరి ఈరోజు నటి మీనా పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సూర్యవంశ చిత్రం నుండి కిలకిల నవ్వే అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి నటి మీనా గారికి మీ తరపు నుండి, రెడీ విష్ణు 90.4 తరపు నుండి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకోసం చక్కని పాటను అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిస్నర్స్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి ఏ సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకునే ముందు మరి ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మరి గణపతి నవరాత్రులు జరుగుతున్నాయి కదండి, కాబట్టి మరి గణపతి గురించి ఒక చక్కని విషయం తెలుసుకుందాం అండి. మరి ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు లాల్ బాగ్చా రాజా ముందు తల వంచుతారట, కానీ అసలు అది ఎలా మొదలైందో చాలా కొద్ది మందికి తెలుసట. మరి ఇదంతా కూడా 1932లో లోకల్ ఫిషర్మ్యాన్ అంటే చేపలు పట్టేవాళ్ళు మరియు వీధి వ్యాపారుల మార్కెట్ అకస్మాత్తుగా మూత పడటంతో మొదలైందట. ఆ వీధి వ్యాపారులకు తమ బతుకు తెరివైన మార్కెట్ స్థలం ఒక్కసారిగా పోవడంతో పెద్ద దెబ్బ తగిలిందట. అప్పుడు ఆ వ్యాపారులు గట్టి నమ్మకంతో గణేశుణ్ణి నమ్ముకున్నారట. మాకు శాశ్వతంగా లీగల్ మార్కెట్ ఇస్తే నీకు గుడి కడతాము అని మొక్కుకున్నారట. ఇక తర్వాత లోకల్ లీడర్లు మరియు మంచి మనసున్న భూ యజమాని ముందుకొచ్చి వాళ్ళ కోసం సొంత మార్కెట్ని ఏర్పాటు చేశారు. మరి అలా ఇచ్చిన మాట ప్రకారం ఆ వ్యాపారులు 1934 సెప్టెంబర్ 12న ఆ కొత్త మార్కెట్ లోపల మొట్టమొదటి గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆ రోజు మొదలైన ఆ నమ్మకం ఇన్నేళ్ల తర్వాత కూడా అలానే ఉంది. సరిగ్గా 90 ఏళ్లు దాటిన ఆనాటి వ్యాపారుల నమ్మకంతోనే ఇప్పటికీ భక్తులు లాల్ బాగ్చా రాజా దర్శనానికి వస్తూనే ఉన్నారు. మరి 1934 నాటి ఆ చిన్న ఆరంభం

నేడు కోట్లాది మంది కొలిచే లాల్ బాక్సా రాజా రూపంలో మహావృక్షమైందనమాట. లిజినెస్, మనకు చక్కని టాపిక్ గురించి తెలుసుకున్నాం కదా. ఇకలా ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే గనగల విలేజ్ నుండి లక్ష్మమ్మ గారు, కిషోర్ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే మామ అంటున్నారు. నమస్తే అండి, మరి ప్రతిరోజు ప్రోగ్రాం వింటున్నాము అంటున్నారు. అలానే రోజు మా కోసం పాండురంగ మహత్యం చిత్రం నుండి జయ కృష్ణ ముకుంద మురారి అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజ్నెస్ మరీ చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక అలానే ఈ నడమర కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే ముందు మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మరి ఎలానూ వినాయక నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కాబట్టి మరి వినాయకుడి గురించి మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మరి మనం చూడండి, ఏ గుడికి వెళ్ళినా చక్కగా మరి గంటు కొట్టి స్వామివారికి నమస్కరించి చక్కగా వచ్చేస్తూ ఉంటాం. కానీ వినాయకుడు టెంపుల్కి వెళ్ళినప్పుడు మాత్రం అందరూ గుంజీలు తీస్తూ ఉంటారు కదండి. మరి అసలు ఏ టెంపుల్కి వెళ్ళినా చక్కగా దండం పెట్టుకుని వచ్చేసే మనం మరి వినాయకుడి గుడికి వెళ్ళినప్పుడు మాత్రమే ఎందుకు గుంజీలు తీస్తారు? మరి ఈ కథ వెనుక ఉన్న విశేషం ఏంటో తెలుసుకుందాం. మరి గణపయ్య ముందు గుంజీలు తీయడం మన దగ్గర ఎంతో కాలంగా కొనసాగుతున్న భక్తి సాంప్రదాయం. దీనికి సంబంధించిన ఒక ప్రసిద్ధ కథను హరికథ భక్తి సాంప్రదాయాల్లో ఇలా చెప్తారు. ఇది పురాణాల్లో తప్పనిసరి పూజా విధిగా కాకుండా ప్రచారంలో ఉన్న కథనంగా చూడాలి. మరొకసారి శ్రీ మహావిష్ణువు కైలాసానికి వెళ్లారట. మరి పార్వతీదేవి, సోదరుడైన విష్ణుమూర్తి పరమశివుణ్ణి కలుసుకుని సంభాషణలో మునిగిపోయారట. మరి విష్ణుమూర్తి తన ఆయుధాలను పక్కనుంచాడు. మరందరూ, సుదర్శన చక్రం కూడా ఉంది, మరి అక్కడ ఆడుకుంటున్న బాల గణపతికి ఆ సుదర్శన చక్రం కనిపించిందట. మరి బంగారు కాంతులతో మెరిసిపోతున్న ఆ చక్రం బాల గణపతికి

ఎంతో ఆసక్తిగా అనిపించిందట. మరి బాలగణపతి తన అల్లరి స్వభావంతో దాన్ని తీసుకుని నోట్లో వేసుకుని మింగేశాడు అనేది కథనం. మరి కొంతసేపటి తర్వాత విష్ణుమూర్తికి తన సుదర్శన చక్రం కనిపించలేదు. మరి నా సుదర్శన చక్రం ఎక్కడుంది అంటూ వెతకసాగట. మరి బాలగణపతి అమాయకంగా, మరి మావయ్య నేనే మింగేశాను అన్నట. మరి విష్ణుమూర్తి ఎన్నో విధాలుగా అడిగినా బాలగణపతి వెంటనే చక్రాన్ని బయటకు ఇవ్వలేదట. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఒక విచిత్రమైన ఉపాయాన్ని ఆలోచించాడు. మరి కుడి చేత్తో ఎడమ చెవిని, ఎడమ చేత్తో కుడి చెవిని పట్టుకుని గణపతి ముందు గుంజీలు తీయడం ప్రారంభించాట. ఆ దృశ్యం చూసిన బాలగణపతికి నవ్వాగలేదు. మరి విష్ణుమూర్తి గుంజీలు తీస్తున్న కొద్దీ గణపతి మరింతగా నవ్వాడు అని కథనం తెలియజేస్తోంది. అలా బాలగణపతి నవ్వడంతో ఆయనలో ఉన్న సుదర్శన చక్రం బయటకొచ్చిందట. మరి సుదర్శన చక్రాన్ని తిరిగి పొందిన విష్ణుమూర్తి సంతోషించాట. మరి అప్పటి నుండి కూడా గణపతిని సంతోషపరచడానికి గుంజీలు తీసే సంప్రదాయం ఏర్పడిందని భక్తి కథనాల్లో చెప్తూ ఉంటారు. ఇక ఈ ఆచార్యం చెప్పే అంతరార్థం ఏంటంటే, గుంజీలు అనగా వినయం. మరి గణపతి అంటే బుద్ధి విఘ్నాలను తొలగించే దేవుడు. చెవులు పట్టుకోవడం అంటే శ్రద్ధగా వినడం, తప్పులను గుర్తించడం. గణపతిని నవ్వించడం అంటే స్వామి అనుగ్రహాన్ని కోరి భక్తిభావం. అందుకే గణపతి ముందు గుంజీలు తీయడాన్ని కేవలం ఒక వ్యాయామంలా కాకుండా, ఓ విఘ్నేశ్వర నా అహంకారాన్ని తొలగించి నాకు మంచి బుద్ధిని ప్రసాదించు అని వినయపూర్వకమైన భక్తిభావంగా కూడా భావిస్తూ ఉంటారనమాట. లిజినెస్, మరొక చక్కని టాపిక్ గురించి తెలుసుకున్నాం కదండి. అంటే వినాయకుడి గుడికి వెళ్ళినప్పుడు అందరూ కూడా వినాయకుడి ముందు గుంజీలు తీస్తూ ఉంటారు కదా, ఎందుకు అంటే ఆయన్ని ఆనందపరచడం కోసం అనమాట. ఒక లిజినెస్, మరొక చక్కని టాపిక్ గురించి తెలుసుకున్నాం కదా. ఇకలానే ఈ నడుపు కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, మరి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పదులకూరు మండలం తాటిపత్తి గ్రామం నుండి మనకి సోమనాథం జనార్దన్ రావు గారు, వనజమ్మ వెంకట భావన మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ విజయ మ్యామ్ అంటున్నారు. నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్. మరి సరదాగా కాసేపు కార్యక్రమానికి స్వాగతం అని చెప్పి అంటున్నారు. మరి మేడం గారు, ఈరోజు మీరు చెప్పిన మంచి మాట చాలా చక్కగా ఉంది, మాకు ఎంతగానో నచ్చింది అంటున్నారు. మనిషికి జీవితాంతం గుర్తుండిపోయేవి రెండే రెండు విషయాలు, అవి ఒకటి చేతితో చేసే సాయం చేసేది, మరొకటి మాటతో మనసుకు గాయం చేసేది. ఈ సూక్తి చాలా చాలా బాగుంది, ధన్యవాదాలు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలానే ఈరోజు తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతున్న శుభ సందర్భంగా మరి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇదెక్కడి న్యాయం ఈ చిత్రం నుండి వినుడీ జనులారా శ్రీ వెంకటేశ్వరుని దివ్య చరితము అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండా రండి, మరి మీకోసం చక్కని పాటనైతే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

అలాంటి తిరుపతి పట్టణంలో సూరయ్యనే ఒక పేదవాడు సంసార భారం పెరిగిపోయి ఆలుబిడ్డలను పోషించుకోలేక ఉన్న ఇల్లు తాకట్టు పెట్టి ఒక వడ్డీ వ్యాపారస్తుడి దగ్గర కొంత డబ్బు అప్పు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కాయకష్టం చేసి ఆ అప్పును క్రమక్రమంగా తీర్చివేశాడు. ఈ సందర్భంలో వెంకన్ననే ఒక పెద్ద మనిషి వీళ్ళిద్దరికీ మధ్యవర్తిగా ఉండి ఈ వ్యవహారాన్నంతా జరిపించాడు.

ఇది జరిగిన కొంతకాలానికి పాపం ఆ వెంకన్న అనే పెద్ద మనిషి ఒక రోజున హఠాత్తుగా మరణించాడు. సూరయ్య అప్పు తీసుకున్న సంగతి కాని, ఇచ్చి వేసిన సంగతి కాని ఆ ఊర్లో చనిపోయిన వెంకన్నకు తప్ప మరింకెవరికీ తెలియదు. వెంకన్న చనిపోయిన వెంటనే మోసగాడైన ఈ వడ్డీ వ్యాపారి సూరయ్య ఇంటిని కాజేయాలన్న దురాశతో కోర్టులో సూరయ్య మీద దావా వేశాడు. కోర్టులో విచారణ ప్రారంభమైంది. నేను చేసిన బాకీ పూర్తిగా చెల్లించి వేశానంటాడు ఈ సూరయ్య. రామరామా నాకేమీ తెలియదంటాడు ఈ వడ్డీ వ్యాపారి. అయ్యో రామా నేనిచ్చేశానంటాడు ఈ సూరయ్య. రామరామా నాకేమీ తెలియదంటాడు ఈ వడ్డీ వ్యాపారి. అయ్యో రామా నేనిచ్చేశానంటాడు. ఈ గందరగోళంలో కోర్టు వారు ఏమన్నారంటే ఏ

ఏం చెప్పాలో, ఏం చెయ్యాలో దిక్కుతోచనే ఆ నిరుపేద సూరయ్య శూన్యంలోకి చూస్తూ తన ఆరాధ్య దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని ఏమని ప్రార్థించాడే అంటే,

0: అని కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్న ఆ సూర్య ఆర్తనాదాలు విని
1: చనిపోయిన వెంకన్న సరాసరి కోర్టులోనికే నడుచుకుంటూ వచ్చాడు. చనిపోయిన వెంకన్న ఎలా బ్రతకొచ్చాడా అని ఎందరూ ఆశ్చర్యపడుతున్న సమయంలో సూరయ్య వడ్డీ వ్యాపారస్తుడి బాకీ పూర్తిగా చెల్లించి వేశాడని కోర్టు వాడికి సాక్ష్యం చెప్పి వెంకన్న సక్కా వెళ్లిపోయాడు.
0: దాంతో ఆ కోర్టు వారు సూరయ్య మీద ఉన్న కేసు కొట్టివేసి వడ్డీ వ్యాపారస్తుని శిక్షించారు. అయితే చనిపోయిన వెంకన్న ఎలా బ్రతకొచ్చాడనుకుంటున్నారు? ఆనాడు గజేంద్రుని కాపాడడానికి వచ్చిన శ్రీ విష్ణుమూర్తిలా ఈనాడు మన సూరయ్యని కాపాడడానికి ఆ ఏడుకొండల వాడు ఏడుకొండలు దిగి వచ్చాడు. ఏడుకొండల వాడా వెంకటరమణ గోవిందా గో

లిజినెస్, మరి చక్కని పాటలు వింటున్నాం కదండి. అలానే ఇప్పుడు మనం మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మరి భగవంతుడు వృద్ధాప్యాన్ని ఎందుకు సృష్టించాడు? మరి ఆలోచించదగిన ఒక అందమైన కథ. ఒక చిన్ని గ్రామంలో రాఘవయ్య అనే ఒక వృద్ధుడు ఉండేవాడు. మరి వయసు దాదాపు 75 సంవత్సరాలు. మరొకప్పుడు ఆ గ్రామంలో ఆయనంటే ఎంతో గౌరవం. బలమైన శరీరం, చురుకైన కళ్ళు, దూరం నుంచే వచ్చే మనిషిని గుర్తించే చూపు, గంటల తరబడి నడిచే శక్తి. కానీ ఇప్పుడు చేతిలో ఒక కర్ర, కళ్లకు మందమైన కళ్ళచోడు, చెవులకు వినికిడి యంత్రం, నడవడానికి కూడా నెమ్మదిగా అడుగులు వేయాల్సిందే. ఒకరోజు ఉదయం రాఘవయ్య తన ఇంటి ముందు కూర్చుని సూర్యోదయాన్ని చూస్తున్నాడు. అతని మనవడు చిన్ను అక్కడికొచ్చాడు. తాతయ్య, మీరెందుకింత మౌనంగా ఉన్నారు అని అడిగాడు. రాఘవయ్య చిన్నగా నవ్వాడు. ఏం లేదురాన్నా అన్నాడు. మరి చిన్ను అతని చేతిని పట్టుకుని అడిగాడు, తాతయ్య మీరు చిన్నప్పుడు ఎలా ఉండేవారు అని. ఇక రాఘవయ్య కళ్ళల్లో వెలుగొచ్చింది. అప్పుడు నేను చాలా బలంగా ఉండేవాడిని.

రోజంతా పొలంలో పనిచేసేవాడిని, 10 కిలోమీటర్లు నడిచినా అలసిపోయేవాడినే కాదు అంటూ చెప్పుకొచ్చాడు. చిన్ను ఆశ్చర్యంగా అడుగుతున్నాడు, మరిప్పుడు ఎందుకు ఇలా అయిపోయారు అని. రాఘవయ్య కాసేపు మౌనంగా ఉన్నాడు. అదే కదా నా బాధ అని అతను తన కళ్ళ జోడుని తీసి చూపించాడు. ఇప్పుడు సరిగ్గా కనిపించదు. తర్వాత చెవులను చూపిస్తూ, ఇప్పుడు సరిగ్గా వినిపించదు. తన కాళ్ళను చూసుకుంటూ, ఎక్కువ దూరం నడవలేను. అతని గొంతులో బాధ కనిపించింది. మరి నాకు అనిపిస్తుంది, భగవంతుడు నన్ను మెల్లమెల్లగా నా దగ్గరున్న అన్నింటి నుంచి దూరం చేస్తున్నాడేమో అని. చిన్ను ఏమీ మాట్లాడలేదు. ఆ రాత్రి రాఘవయ్య ఒంటరిగా మంచంపై పడుకున్నాడు. కళ్ళు మూసుకున్నాడు. అతని మనసులో ఒక ప్రశ్న తిరుగుతూనే ఉంది, భగవంతుడా వృద్ధాప్యాన్ని ఎందుకు సృష్టించావు అని. ఆ రాత్రి రాఘవయ్యకు ఒక విచిత్రమైన కలొచ్చింది. అతను ఒక అందమైన తోటలో నిలబడున్నాడు. చుట్టూ పూలు, పచ్చని చెట్లు, పక్షుల కిలకిలా రావాలు. అతనికి ఎదురుగా ఒక ప్రశాంతమైన వ్యక్తి చిరునవ్వుతూ నిలబడి ఉన్నాడు. మరి రాఘవయ్యకు వెంటనే అర్థమైంది, ఆయని భగవంతుడు అని. రాఘవయ్య చేతులు జోడించి అడిగాడు, భగవంతుడా నువ్వేదైనా చేయగలవు కదా అని. భగవంతుడు చిరునవ్వుతో అవును అన్నాడు. అయితే మనుషులను ఎప్పటికీ యవ్వనంగా ఎందుకు సృష్టించలేదు అని. భగవంతుడు అతని దగ్గరకొచ్చి అతని భుజంపై చేయి పెట్టాడు. రాఘవయ్య నువ్వు వృద్ధాప్యాన్ని శిక్షగా చూస్తున్నావు, కానీ నేను దాన్ని ఒక బహుమతిగా ఇచ్చాను అని. రాఘవయ్య ఆశ్చర్యపోయాడు, బహుమతిగానా అన్నాడు. అవును అంటూ భగవంతుడు తల ఊపాడు. మొదట నీ కంటి చూపును బలహీనపరిచాను, ఎందుకో తెలుసా? యవ్వనంలో నువ్వు ప్రపంచంలోని అందమైన వస్తువుల వెంట పరిగెత్తావు, డబ్బు, ఇల్లు, భూమి, పేరు, హోదా అంటూ. కానీ వయసు పెరిగే కొద్దీ బయట ప్రపంచం కొద్దిగా మసకబారుతుంది, అప్పుడు నువ్వు లోపలున్న ప్రపంచాన్ని చూడటం మొదలు పెడతావు అని. రాఘవయ్య మౌనంగా వింటున్నాడు. మరి భగవంతుడు మళ్ళీ అన్నాడు, నీ ముఖంపై ముడతలు పెట్టాను. ఎందుకు అంటే, ఎందుకంటే ఒకప్పుడు నీ అందం మీద నువ్వే గర్వించేవాడివి, కానీ ముడతలు నీకు ఒక నిజం నేర్పుతాయి. నిజమైన అందం ముఖంలో ఉండదు, మనసులో ఉంటుంది అని. రాఘవయ్య తన ముఖాన్ని చేత్తో తాక్కున్నాడు. ఇక భగవంతుడు అతని కాళ్ల వైపు చూశాడు. నీ కాళ్ల బలాన్ని తగ్గించాను. ఎందుకు? ఎందుకంటే నువ్వు జీవితమంతా పరిగెత్తావు, ఎప్పుడూ ఏదో సాధించడానికి, మరి ఎప్పుడూ కూడా ఎక్కడికో చేరుకోవడానికి. వృద్ధాప్యంలో నీ అడుగులను నెమ్మదించాను, ఎందుకంటే కొన్నిసార్లు జీవితాన్ని ఆస్వాదించడానికి వేగం కాదు నెమ్మదితనం అవసరం అని. భగవంతుడు అతని చెవులను చూపించాడు. నీ వినికిడి శక్తిని కూడా కొద్దిగా తగ్గించాను. ఎందుకో తెలుసా? మరి యవ్వనంలో అందరూ ఏమంటున్నారో వినడానికి నువ్వు చాలా సమయం కేటాయించావు. ఎవరు నిన్ను పొగిడారు? ఎవరు నిన్ను విమర్శించారు? ఎవరు నీ గురించి ఏమనుకున్నారు అని. కానీ వృద్ధాప్యంలో ఆ శబ్దాలన్నింటినీ తగ్గించి నీ హృదయం చెప్పేది వినడానికి నీకు సమయం ఇచ్చాను అని. రాఘవయ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అతను నెమ్మదిగా అడిగాడు, మరి నాకు ఎందుకింత విశ్రాంతి ఇచ్చావు అని. భగవంతుడు చిరునవ్వు నవ్వాడు. మరి ఎందుకంటే నువ్వు జీవితమంతా సంపాదించడానికి పరిగెత్తావు, ఇల్లు కట్టావు, డబ్బు సంపాదించావు, పిల్లల్ని పెంచావు, బాధ్యతలు నిర్వర్తించావు. ఇప్పుడు కొంతసేపు ఆగు, నువ్వు సంపాదించిన వాటిని కాదు నువ్వు ప్రేమించిన వారిని గుర్తు చేసుకో అని. రాఘవయ్య కన్నీళ్లతో అడిగాడు, మరి అయితే వృద్ధాప్యం ఎందుకు తప్పనిసరి చేశావు అని. భగవంతుడు కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు. ఆ తర్వాత ఎంతో ప్రశాంతంగా అన్నాడు, మరి నువ్వు ఎప్పటికీ యవ్వనంగా ఉంటే ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టడం ఎప్పుడైనా నేర్చుకుంటావా? రాఘవయ్యకు సమాధానం అర్థమైంది. భగవంతుడు కొనసాగించాడు, మరణం ఒక్కసారిగా వస్తే మనిషి వెళ్ళిపోయాడనే బాధ మిగిలిన వారిని ఎన్నో సంవత్సరాలు వెంటాడుతుంది. కానీ ఒక మనిషి సుదీర్ఘమైన జీవితాన్ని జీవించి తన పిల్లల్ని చూసి, మనవాళ్ళని చూసి, తన బాధ్యతలను పూర్తి చేసి నెమ్మదిగా జీవితపు చివరి దశకు చేరుకుంటే అప్పుడు మిగిలిపోయిన వారికి కూడా ఒక అంగీకారం వస్తుంది, జీవితం తన సహజ ప్రయాణాన్ని పూర్తి చేసింది అని అని. అంతలో రాఘవయ్య మేల్కొన్నాడు. తెల్లవారింది. కిటికీ నుంచి సూర్యకిరణాలు గదిలోకి వస్తున్నాయి. అతను మెల్లగా లేచాడు. కళ్ళజోడు పెట్టుకున్నాడు. కర్ర తీసుకున్నాడు. ఇంటి బయటకొచ్చాడు. నిన్నటిలానే కళ్ళు మసగ్గానే ఉన్నాయి, కాళ్ళు నెమ్మదిగానే ఉన్నాయి, చెవులకి ఇంకా సరిగ్గా వినిపించడం లేదు. కానీ ఈరోజు అతని ముఖంలో

బాధలేదు. అతను ఆకాశం వైపు చూసి చిరునవ్వు నవ్వాడు. దేవుడా, ఇప్పుడు నాకు అర్థమైంది. నువ్వు నా జీవితాన్ని తగ్గించడం లేదు, నా జీవితానికి ముగింపును అంగీకరించేలా నన్ను సిద్ధం చేస్తున్నావు అని అప్పుడే చిన్ను పరిగెత్తుకుంటూ వచ్చాడు. తాతయ్య, పార్క్కి వెళ్దామా అని రాఘవయ్య నవ్వుతూ అన్నాడు. వెళ్దాం నాన్న అంటూ చిన్ను తాతయ్య చేతిని పట్టుకున్నాడు. ఇద్దరూ కూడా నెమ్మదిగా నడవడం ప్రారంభించారు. మరి రాఘవయ్య అడుగులు చిన్నవే, కానీ అతని హృదయం మాత్రం ఎంతో తేలిగ్గా ఉంది. ఇక చివరి మాట ఏంటంటే, బహుశా వృద్ధాప్యం మన నుంచి అన్నింటినీ తీసుకెళ్లడానికి రాలేదు, మనకు అవసరం లేని వాటిని కొద్ది కొద్దిగా వదిలించడానికి వచ్చింది. కంటి చూపు తగ్గుతుంది, కానీ అంతరంగ దృష్టి పెరుగుతుంది. ముఖంపై ముడతలొస్తాయి, కానీ అనుభవం అందాన్ని పెంచుతుంది. కాళ్ళు నెమ్మదిస్తాయి, కానీ మనసు ప్రశాంతమవుతుంది. వినికిడి తగ్గుతుంది, కానీ హృదయం చెప్పే మాట వినిపిస్తుంది. జీవితంపై మమకారం తగ్గుతుంది, కానీ కృతజ్ఞత పెరుగుతుంది. అందుకే వృద్ధాప్యం ఒక శాపం కాదు, అది జీవితపు చివరి పాఠం. మనకు నెమ్మదించడం నేర్పే పాఠం, వదిలిపెట్టడం నేర్పే పాఠం, కృతజ్ఞతతో జీవించడం నేర్పే పాఠం, చివరికి ప్రశాంతంగా వెళ్ళిపోవడం నేర్పే పాఠం. బహుశా భగవంతుడు మనల్ని ఈ ప్రపంచం నుంచి ఒక్కసారిగా దూరం చేయకుండా ప్రతిరోజు కొద్ది కొద్దిగా బంధాలను సడలిస్తూ మన చివరి ప్రయాణానికి సిద్ధం చేయడానికి వృద్ధాప్యాన్ని సృష్టించి ఉండొచ్చు కదండి. మరి ఇదందరూ కూడా ఆలోచించదగ్గ విషయం అన్నమాట. ఏమంటారు? ఓకే లిసనర్స్, మరొక చక్కని టాపిక్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇకలా ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నుండి గురుశంకర్ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. శుభ మధ్యాహ్నం మేడం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి గణపతి పండుగ 3 రోజులు నిమజ్జనం చేస్తారు, మరి వాటర్ లేక అందరూ చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ భగవంతుడి దయతో మరి సాయంత్రంలోపు చక్కగా వర్షం కురవాలని కోరుకుంటున్నా అంటున్నారు. అలానే ప్రేమాభిషేకం చిత్రం నుండి ఒక చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండా రండి, మరి మీకోసం చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి, మరి అలానే చక్కని టాపిక్స్ గురించి కూడా మాట్లాడుకుంటున్నాం కదా. మరి ఇప్పుడు ఇంతవరకు మనం వృద్ధాప్యం గురించి చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు మనం దేహ సౌందర్యం ఎంతకాలం తెలుసుకుందామా. మరి మానవ దేహం ఎంతకాలం? 100 సంవత్సరాలు. మరి సగం నిద్రలో గడిచిపోతుంది, కొంత బాల్యంలో గడిచిపోతుంది, కొంత యుక్త వయసులో గడిచిపోతుంది, కొంత వృద్ధాప్యంలో గడిచిపోతుంది. మరి ఉన్న కాస్త యుక్త వయసు టైంలో కూలి పని చేయడం, వ్యవసాయ పనులు చేయడం, ఉద్యోగం చేయడం, డబ్బు సంపాదించడం, ఆశలు కోరికలు నెరవేర్చుకోవడం, ఆశయాలు నెరవేర్చుకోవడం, గెలుపు కొరకు ప్రయత్నం చేయడం, పంతాలు పట్టింపులకు వెళ్ళడం, కోపాలు తాపాలు అలకలు భయాలు ఓటమి కష్టం నష్టం అవమానం ఎన్నో, ఇంకా గొడవలు పెట్టుకోవడం, ఈర్ష ద్వేషాలు అసూయ స్వార్థం మోసాలు, నీవు నేను నీకు నాకు నీది నాది, ఆ కులం ఆ మతం ఈ వర్ణం ఆ జాతి ఈ పార్టీ ఆ పార్టీ, ఉన్నవాడు లేనివాడు ఎక్కువ తక్కువ, వీటి మధ్యని మధ్య వయసు జీవితం గడిచిపోతుంది. ఏ రంగంలో ఉన్నవారైనా సరే, మిస్ ఇండియా అయినా, మిస్ యూనివర్స్ అయినా, బిల్ గేట్స్ అయినా, అంబానీ అయినా, సినీ నటుడైనా, గొప్ప క్రీడాకారుడైనా, రాజకీయ నాయకుడైనా, వ్యాపారవేత్త అయినా, కోట్లు సంపాదించే ధనవంతుడైనా, రాజైనా మంత్రైనా సన్యాసైనా, ఆత్మజ్ఞానం పొందినవారైనా, చివరికి భగవంతుడు మానవ అవతారం ధరించినా సరే, అందరూ కూడా దేహధర్మానికి లోబడాల్సింది. ముఖానికి అందం ఉంటుంది, శరీరానికి ఆకర్షణ ఉంటుంది, యవ్వనానికి ఉత్సాహం ఉంటుంది, కానీ ఇవన్నీ కూడా కాలానికి లోబడినవి. మరి యవ్వనం వృద్ధాప్యంగా మారుతుంది, నల్లని జుట్టు తెల్లబడుతుంది, బలమైన శరీరం బలహీనమవుతుంది, చర్మం ఉడతలు పడుతుంది, చివరికి శరీరం ఏదో ఒకరోజు శవంగా మారుతుంది. అందుకే దేహ సౌందర్యాన్ని చూసి ఇదే నేను అని భావించడం అజ్ఞానం. మరి నవరంధ్రాల దేహం, మనిషి శరీరంలో 9 రంధ్రాలు, 2 చెవులు, 2 కళ్ళు, 2 నాసికారంధ్రాలు, 1 నోరు, 1 మలద్వారం, 1 మూత్రద్వారం. ఈ రంధ్రాల ద్వారా శరీరంలోకి విషయాలు ప్రవేశిస్తాయి, శరీరం నుంచి వివిధ స్రావాలు వ్యర్థాలు బయటికి వెళ్తూ ఉంటాయి. మరి కళ్ళల్లో ఊసులు మలినాలు ఏర్పడతాయి, చెవుల్లో జీవిలి అనే మలినం ఏర్పడుతుంది, ముక్కులో శ్లేష్మం ఏర్పడుతుంది, నోటిలో లాలాజలం ఆహార అవశేషాలు చేరుతాయి, శరీరం చెమటను బయటకు పంపుతుంది, ఇక మలం మూత్రం వంటి వ్యర్థాలను శరీరం విసర్జిస్తుంది. ఒక్కరోజు స్నానం చేయకపోతే శరీరం నుండి దుర్వాసన వస్తుంది, ఒక్క పూట పళ్ళు తోముకోకపోతే నోటి దుర్వాసన తెలుస్తుంది. ఉదయం నిద్రలేచి అద్దంలో మన ముఖాన్ని చూసుకున్నప్పుడు కూడా దేహం ఎలా కనిపిస్తుంది? అందం అనేది దేహానికి సహజమైన శాశ్వత స్వభావం కాదు, శుభ్రత ఆరోగ్యం యవ్వనం అలంకరణ వల్ల కొంతకాలం కనిపించే రూపం మాత్రమే. అయితే మానవ దేహాన్ని ఎందుకు పవిత్రమైనదని అంటారు అంటే ఇక్కడే అసలు విషయం ఉంది. దేహం స్వయంగా శాశ్వతం.

భగవంతుడైంది కాదు. దేహం స్వయంగా పరమసత్యం కాదు. దేహం స్వయంగా ఆత్మ కాదు. అయినా మానవ దేహం అత్యంత విలువైన సాధనం. ఎందుకంటే ఈ దేహంతోనే మనిషి ధర్మాన్ని ఆచరించగలడు, సత్కర్మలు చేయగలడు, మనసును పరిశుద్ధం చేసుకోగలడు, ధ్యానం చేయగలడు, యోగ సాధన చేయగలడు, ఆత్మ విచారణ చేయగలడు, జ్ఞానాన్ని పొందగలడు. అందుకే ఒకవైపు దేహంపై మోహం వద్దు అని చెబుతూనే మరోవైపు దేహాన్ని నిర్లక్ష్యం చేయవద్దు అని చెప్పేది. దేహం చెత్త అని భావించి దేహాన్ని అహింసించడం వైరాగ్యం కాదు. దేహం నశ్వరమైన సాధనం అని తెలుసుకుని దానిని సద్వినియోగం చేసుకోవడమే నిజమైన వైరాగ్యం. ఇక ఇంద్రియ సుఖాల కోసమేనా దేహం అంటే మానవ జీవితం అంతా కూడా తినడం, తాగడం, చూడడం, వినడం, అనుభవించడం, సంపాదించడం, వీటి మాత్రమే అయితే మానవ జన్మ యొక్క ఉన్నతమైన అవకాశాన్ని అతడు కోల్పోయినట్లే. ఇంద్రియాలకు విషయాలు కావాలి, కళ్ళకు చూడాలి, చెవులకు వినాలి, ముక్కుకు వాసన కావాలి, నాలుక్కి రుచి కావాలి, చర్మానికి స్పర్శ కావాలి. ఇలా ఇంద్రియాలు విషయాల వెంట పరిగెడతాయి. విషయం, కోరిక, అనుభవం, మళ్ళీ కోరిక. ఈ చక్రంలోనే మనిషి జీవితమంతా గడిపేస్తే అతడు దేహాన్ని ఉపయోగించినట్టే, కానీ దేహం యొక్క పరమ ప్రయోజనాన్ని ఉపయోగించుకున్నట్లు కాదు. దేహం ఒక పడవ వంటిది. సముద్రాన్ని దాటడానికి పడవ అవసరం. పడవ శాశ్వతమైంది కాదు, కానీ అవతలి ఒడ్డుకు చేరే వరకు దాన్ని జాగ్రత్తగా ఉపయోగించాలి. అలానే మానవ దేహం కూడా ఒక సాధనం. దేహాన్ని ప్రేమించాల్సింది సాధనంగా. ఆరోగ్యంగా ఉంచాలి, శుభ్రంగా ఉంచాలి, ధర్మ కార్యాలకు ఉపయోగించాలి, ధ్యానానికి ఉపయోగించాలి, సేవకు ఉపయోగించాలి, ఆత్మజ్ఞానానికి ఉపయోగించాలి. నవరంధ్రాలను చెప్పడం యొక్క ఉద్దేశ్యం నవరంధ్రాల గురించి చెప్పడం దేహాన్ని అవమానించడానికి కాదు. చెప్పుకున్నాం కదా, మరి మిస్ ఇండియా అయినా, మిస్ యూనివర్స్ అయినా, అందగాడైనా, అందగత్తైనా, దేహం యొక్క అంతర్గత స్వభావం అందరికీ ఒక్కటే అని గుర్తు చేయడమే ఉద్దేశ్యం. మరి బయట కనిపించేది రూపం, లోపల నడుస్తుంది ప్రకృతి యొక్క జీవక్రియ. మరి ఈ విషయాన్ని లోతుగా ఆలోచించినప్పుడు దేహంపై ఉండే అహంకారం తగ్గుతుంది. నా అందం, నా శరీరం, నా యవ్వనం, నా బలం అనే భావాలు క్రమంగా తగ్గి ఈ దేహం నాకు లభించిన ఒక సాధనం మాత్రమే అనే జ్ఞానం కలుగుతుంది. దేహాన్ని ద్వేషించకు, దేహంపై మోహాన్ని విడిచిపెట్టు. దేహాన్ని దేవాలయంలా సంరక్షించాలి, కానీ దేవాలయాన్ని దేవుడిగా భావించకూడదు. అలానే దేహాన్ని సంరక్షించాలి, కానీ దేహాన్ని నేను అని భావించకూడదు. దేహం మారుతుంది, మనసు మారుతుంది, భావాలు మారుతాయి, ఇంద్రియ అనుభవాలు మారుతాయి, యవ్వనం మారుతుంది, వృద్ధాప్యం వస్తుంది, చివరికి కూడా దేహం నశిస్తుంది. కానీ ఈ మార్పులన్నింటినీ గమనించే చైతన్యాన్ని తెలుసుకోవడమే ఆధ్యాత్మిక సాధన యొక్క పరమ ఉద్దేశ్యం. మరి దేహం భోగానికి మాత్రమే కాదు, బోధకు కూడా. దేహం కామానికి మాత్రమే కాదు, ధ్యానానికి కూడా. దేహం ఇంద్రియ సుఖాల కోసం మాత్రమే కాదు, ఆత్మ విచారణ కోసం కూడా. దేహం శాశ్వతం కాదు, కానీ శాశ్వతాన్ని తెలుసుకునే అవకాశం ఇచ్చే సాధనం. అందుకే దేహంపై మోహం వద్దు, దేహంపై ద్వేషం కూడా వద్దు. దేహాన్ని సంరక్షించు, దేహాన్ని సద్వినియోగం చేసుకో, ఇంద్రియాలకు బానిస కాకుండా వాటిని నియంత్రించు. మరి మానవ జన్మను ఆత్మజ్ఞానానికి ఉపయోగించు. అదే నిజమైన వైరాగ్యం, అదే మానవ దేహం యొక్క ఉన్నతమైన ప్రయోజనం. మరి నీటిలో ప్రయాణం చేయడానికి పడవ ఎలా అవసరమో, రోడ్డు మీద ప్రయాణం చేయడానికి వాహనం ఎలా అవసరమో, ఆకాశంలో ప్రయాణం చేయడానికి విమానం ఎలా అవసరమో, కరెంట్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి టెస్ట్ ఎలా అవసరమో, తనను తాను తెలుసుకోవడానికి శరీరం కూడా అంతే అవసరం. తనను తాను తెలుసుకోవాలంటే ఏ దేహం పనికిరాదు. ఒక్క మానవ దేహమే కావాలి. మరి దేవతలు కూడా మానవ జన్మ ఎత్తి సాధన చేయాల్సిందే పరబ్రహ్మాన్ని తెలుసుకోవడానికి. ఏమంటారు? ఓకే లిస్నర్స్, మరొక చక్కని టాపిక్ గురించి తెలుసుకున్నాం కదండి. ఇక్కడ నేను ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి కర్నూలు నుండి బ్రహ్మయ్య గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే, శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభోదయం, శుభ మధ్యాహ్నం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా. మరి ఆ విఘ్నేశ్వరుని ఆశస్సులు అందరికీ ఉండాలని, అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలానే వృద్ధాప్యం గురించి కూడా చాలా చక్కని విషయాలు తెలియజేశారు, చాలా చాలా సంతోషం. అలానే మాకోసం ఒక చక్కని పాటని అయితే ప్లే చేయండి అంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం ఒక చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజనర్స్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక అలానే ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి బెంగళూరు నుండి సంజయ్, స్వాతి, భరత్ అలానే వారి ఫ్రెండ్స్ అంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. గుడ్ మార్నింగ్ మ్యామ్ అంటున్నారు. గుడ్ మార్నింగ్ అండి. మరి ఈరోజు మా కోసం ముగ్గురు మనగాళ్ళు చిత్రం నుండి చామంతి పువ్వు అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటని అయితే ప్లే చేసే ముందు మన నెక్స్ట్ ఎస్ఎంఎస్ వచ్చేసి మనకి ఎవరు పంపించారంటే, నెక్స్ట్ ఎస్ఎంఎస్ వచ్చేసి దండ్యాల జిల్లా బానుముక్కల గ్రామం నుండి మరి ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి శుభ మధ్యాహ్నం మేడం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి ప్రతిరోజు కూడా చక్కని మాటలు, మరి ప్రతిరోజు కొత్తదనాన్ని గుర్తు చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు. అందుకే భగవంతుడు మనకి రెండు చెవులు ఇచ్చాడు, ఒకే నోరిచ్చాడు, తక్కువ మాట్లాడమని బుద్ధిగా మెలమని అని చెప్పి అంటున్నారు. అలానే మన శరీరంలో నవరంధ్రాల గురించి చక్కని మాటలతో తెలియజేశారు. మరి దేహమే దేవాలయం కదా అని చెప్పేసి అని అంటున్నారు. అలానే ఒక చక్కని పాటను కూడా ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటలు అయితే ప్లే చేస్తాం.

0: మరి విన్నారు కదా, ఇదండి ఈనాటి మన సరదాగా కాసేపు కార్యక్రమం. మరి చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం, మంచి మంచి పాటలు కూడా విన్నాం కదా. తిరిగి ప్రసారం ఈ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.
1: దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవ సనాతన.

పేరిన బామలు బామ లాలిపాట .com పనిచేయుటకు కావలను. అర్హతలు: పిల్లలకు కథలు చెప్పగలగడం, లాలిపాటలు పాడగలగడం. జీతం 10,000 రూపాయలతో మొదలు. ఆసక్తి అర్హత కలిగిన బామలు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ వాంటెడ్ బామ లాలిపాట .com. నోట్: జీతంతో పాటు ఇతర ఆకర్షణీయమైన అలవెన్స్లు కూడా ఉంటాయి. వసతి కలిగించి భోజన సదుపాయాలు కూడా చూస్తాం. ముసుగు తన్ని బద్ధకంగా నిద్రపోతున్న భర్తను దుప్పటిలాగి నిద్రలేపింది కిరణ్మై. అబ్బా, ఈవేళ ఆదివారమే కదా, ఇంకాసేపు పడుకొని అంటూ భార్య చేతిలోని దుప్పటి లాక్కున్నాడు భార్గవ. వెధవరిద్ర, ఎప్పుడైనా పడుకుందిరి గాని, ముందు లేవండి, లేచి స్నానం చేయండి. స్నానమా? ఇప్పుడే? ఎంత పొద్దున్నే స్నానమేంటి, ఈవేళ ఆఫీస్ కూడా లేదు. భార్గవ ఆవేళ ఆదివారం అన్న విషయం మరోసారి గుర్తు చేశాడు భార్యకు. ఆ తెలుసు, ఈవేళ ఆదివారం అని తెలుసు. అయినా సరే మీరు వెళ్ళి స్నానం చేసిరండి, మనం ఓల్డేజ్ హోమ్కు వెళ్తున్నాం. బాబీని కూడా లేపి స్నానం చేయించండి. ఈలోగా నేను అత్తగారి రూమ్ సర్దుతాను. కిరణ్మై చెప్పుకపోతుంటే భార్గవ బెదడు ఆలోచిస్తోంది. 5 ఏళ్ల క్రితం తన భార్యే తన తల్లితో కావాలని గొడవ పెట్టుకుని తన చేతని తప్పనిసరి పరిస్థితుల్లో ఓల్డేజ్ హోమ్లో చేర్పించేలా చేసింది. ఈ 5 ఏళ్ల కాలంలో తను భార్యకు తెలియకుండా అప్పుడప్పుడు తల్లిని కలవడం తప్ప కిరణ్మై తల్లి ప్రసక్తి కూడా తెచ్చేది కాదు. చివరికి మనవడిని తల్లి చూడాలనుంది అన్నా పంపించలేదు. అలాంటి కిరణ్మైలో ఈ మార్పు ఏంటి? మిమ్మల్నే త్వరగా తేవలండి అన్నట్లు ట్యాక్సీ మాట్లాడండి, అత్తయ్యను ఆటోలో తీసుకొస్తే ఏం బాగుంటుంది. కిరణ్మై వంటింట్లో నుంచి అరుస్తోంది. భార్గవ కిచెన్లోకెళ్ళాడు. భార్య ముఖంలోకి సూటిగా చూశాడు. నిజం చెప్పు కిరణ్మై, ఏంటిదంతా, నిజంగా నిజమేనా? భార్య సంగతి తెలిసి అడిగాడు. కిరణ్మై మౌనంగా హాల్లోకి నడిచి ఆ వేల్డ్ పేపర్ తీసుకొచ్చి మొగుడు చేతికిచ్చి అందులో 6వ పేజీ తిప్పి మొగుడిని చదవమంది. అందులో ఆమె చదవమన్న చోట వాంటెడ్ బామ్మ లాలిపాట .com ఇచ్చిన ఉద్యోగ ప్రకటన పెద్ద పెద్ద అక్షరాలు, 10,000కు పైగా జీతం అన్న అండర్లైన్. ఇప్పుడు అర్థమైందా? అనవసరంగా అత్తగారిని అపార్థం చేసుకున్నాం. ఓ విధంగా చెప్పాలంటే మీకన్నా నయం. మీ జీతం 8,000, నా జీతం 7,000. అత్తగారు కాశీమజిలీ కథలు చెప్పగలరు, లాలిపాటలు పాడగలరు. చిన్నప్పుడు బాబీగాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఎన్ని కథలు చెప్పారని. అవును, మీకే పని పాట లేదా అంటూ నువ్వు అప్పుడమ్మను విసుక్కునేదానివి, గుర్తు చేశాడు భార్గవ. హబ్బా, అలాంటివి గుర్తు చేయకండి. మీరేం చేస్తారో తెలీదు, బాబీగాడికి కాస్త చెప్పండి. బామ్మ దగ్గరకు వెళ్ళి ఏడ్చేయమని చెప్పండి. వాడంటే మీ అమ్మకు చాలా ఇష్టం. మీ అమ్మ ఖర్చు కూడా ఏమీ ఉండదు. సంవత్సరానికి ఎంత లేదన్నా 120,000కు పైమాటే ఆదాయం. కిరణ్మై ఆర్థిక శాస్త్రాన్ని తిరిగేస్తుంది. మానవతా అనుబంధాలను తీసివేస్తూ పాతరేస్తూ వాంటెడ్ బామ్మ లాలిపాట .com ఆఫీస్ బామ్మలతో ఆ ఆఫీస్ కళకళలాడుతోంది. బామ్మల చేతుల్లో ఫైళ్లు లేవు. వాళ్ల ముఖాల్లో కొత్త ఉత్సాహం ఉంది. దగాపడ్డవాళ్లు, పిల్లల చేతిలో నిర్లక్ష్యానికి గురైన వాళ్లు, అనాథలు, బాధ సర్పదృష్టిలు అంతా హాల్లో ఉన్నారు. అందరికీ చల్లటి మజ్జిగ అందించారు నిర్వాహకులు. పెద్ద హాలులాంటి గదిలో 65 ఏళ్ల వైదేహి కూర్చునుంది. బామ్మ లాలిపాట .com ఆమె చైర్మన్. ఇంటర్వ్యూకు వచ్చిన వాళ్లను 100,000 ప్రశ్నలతో వేధించడం లేదు. వాళ్ల పేరు, వాళ్లున్న పరిస్థితి కనుక్కుంటున్నారు. పిల్లలకు ఏం కథలు చెప్పగలరు, లాలిపాటలు వచ్చా మొదలుగునివి అడుగుతోంది. ఎటువంటి రికమెండేషన్లు లేకుండా, ఎలాంటి అపార్థాలకు తావివ్వకుండా ఇంటర్వ్యూ జరుగుతోంది. ఆ ఇంటర్వ్యూకు వచ్చిన వాళ్ళలో 55 ఏళ్ల జానకమ్మ కూడా ఉంది. కిరణ్మై ట్యాక్సీలోంచి కిందకి దిగింది. ఇంతవరకు తనత్తగారు ఎక్కడుంటున్నారో తెలీదు. ఓల్డేజ్ హోమ్లోకి అడుగుపెట్టి ఆశ్చర్యపోయింది కిరణ్మై. కారణం, ఆవేళ తనలాంటి చాలామంది కోడళ్ళొచ్చారు. కొడుకును దగ్గరకు పిలిచి చెప్పింది, ఒరే బాబీ, బామ్మను వదిలిపెట్టద్దు, నువ్వు రాకపోతే నేను ఇక్కడే ఉండిపోతాను బామ్మ అని నేడు. భార్గవ నవ్వుకున్నాడు.
ఆ నవ్వులు

శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో వాంటెడ్ బామ్మ లాలిపాట .com కథ వింటారు. కావలను 50 సంవత్సరములకు పై

ఎన్నో వేల వేల భావాలు. బాబు, రోజు ఈ ఓల్డేజ్ హోమ్లో ఇంత హడావుడుంటుందా? వాచ్మెన్ అడిగింది కిరణ్మై. అస్సలుండదు, ఓల్డేజ్ హోమ్ పెట్టినప్పటి నుంచి ఈవేళ హడావుడిగా ఉంది. దీనికి కారణం పేపర్లో పడ్డ ప్రకటనే. డబ్బెవరికి చేదు, బంధాలన్నీ గాలికి వదులు, వాచ్మెన్ నిర్వేదంగా చెప్పాడు. అతని వయసు 60కి పైమాటే. జానకమ్మ కొడుకును కోడల్ని చూసింది, మనవడిని దగ్గరకు తీసుకుంది. బామ్మా, నువ్వు నాతోరా, లేకపోతే నేను కూడా ఇక్కడే నీతోనే ఉండిపోతాను. బాబి తల్లి మాటల్ని వెళ్ళివేశాడు, కానీ మనస్ఫూర్తిగా వెళ్ళివేశాడు. బామ్మ ఒళ్ళో పడుకోవడం, బామ్మ చెప్పే కథలు వినడం వాడికిష్టం. కిరణ్ మై అత్తయ్య పాదాలకు నమస్కరించింది, తన తప్పులను క్షమించమంది, ఇంటికి వచ్చేయమంది. భార్గవ మౌన ప్రేక్షకుడే అయ్యాడు. ఆ రోజు ఆ ఓల్డేజ్ హోమ్ సగం ఖాళీయింది. ఆ ఖాళీలు జానకమ్మ కూడా ఉంది. వాంటెడ్ బామ్మ లాలిపాట .com ఆఫీస్. ఓ సాఫ్ట్వేర్ జంటొచ్చింది. వైదేహి వాళ్ళిద్దరినీ లోపలికి రమ్మంది. గుడ్ మార్నింగ్ మేడం, నా పేరు మైత్రేయి, ఇతను నా భర్త. మేము సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాం. మా 3 ఏళ్ళ రోహిత్ రాత్రుళ్ళు లోన్లీగా ఫీల్ అవుతున్నాడు. చైల్డ్ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే అతను మీ ప్రెజెన్సీ మిస్ అవుతున్నాడన్నాడు. ఇంట్లో పెద్దవాళ్ళుంటే కాస్తంత యాక్టివ్ అవుతాడని చెప్పారు. మాకు పెద్దవాళ్ళు ఎవరూ లేరు. మీ ప్రకటన చూసాం, మా పిల్లాడికు బామ్మ కావాలి చెప్పింది మైత్రేయి. తప్పకుండా, మీ వివరాలు రాసివ్వండి, మేము నెలకు 15,000 ఛార్జ్ చేస్తాం. ఉదయం నుంచి రాత్రి వరకు మీ అబ్బాయి నిద్రపోయే వరకు పనిచేస్తుంది. ఆ తర్వాత మా కంపెనీ వెహికల్లో మేము ఆ బామ్మను పికప్ చేసుకుంటాం. నైట్ కూడా అవసరమైతే డబుల్ ఛార్జ్ ఇవ్వాల్సి ఉంటుంది అంటూ టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పింది. మైత్రేయి అన్నింటికీ ఒప్పుకుంది. తన బిడ్డ మానసికంగా ఎదగాలి, ఒంటరితనం నుంచి బయటపడాలి. వాంటెడ్ బామ్మ లాలిపాట .com టాక్ ఆఫ్ ది టౌన్ కాదు, టాక్ ఆఫ్ ది స్టేట్, టాక్ ఆఫ్ ది కంట్రీ అయ్యింది. వృద్ధాప్యంలో బామ్మల ఉద్యోగాలు వృద్ధుల పాలిట చేయూతలయ్యాయి. ఇప్పుడు చాలామంది కోడళ్ళు కొడుకులు తమ అత్తలను తల్లులను తరిమివేయడం లేదు, కల్పవృక్షంలా భావిస్తున్నారు. నిస్సహాయులైన బామ్మలు ఇప్పుడు నిర్లిప్తంగా ఉండటం లేదు, కొత్త ఉత్సాహంతో బామ్మ ఉద్యోగానికి వస్తున్నారు. ఒంటరిగా ఉన్న జంటలకు, పెద్దవాళ్లు లేని కుటుంబాలకు ఈ బామ్మలు కల్పతరువులయ్యారు. కొత్త ఉద్యోగం, కొత్త ఉత్సాహం, ఓల్డేజ్ హోములు, వృద్ధ శరణాలయాలు బోసిపోతున్నాయి. ఇది శుభపరిణామమే. రోజులు గడిచిపోతున్నాయి. జానకమ్మ బామ్మ ఉద్యోగానికి వెళ్తోంది. ఎవరికో తను బామ్మ. రక్త సంబంధం ఉంటేనే బామ్మనా, అది లేకపోయినా తను బామ్మని. ఈవేళ ఒకరికి, రేపు మరొకరికి, ఎవరికి బామ్మ అయినా ఆమె చూపించే ప్రేమలు లాలిపాటలు మార్పు లేదు. ఇంటికి వచ్చాక తన మనవడు బాబీకి కూడా బామ్మే. అత్తగారిచ్చే జీతం కవర్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తోంది కిరణ్మై. అత్తగారికి ఇష్టమైన పాయసం చేసింది అత్తగారు తెచ్చే కవరు కోసం. జానకమ్మ ఓ కవరు ఇచ్చి మౌనంగా మనవడిని తీసుకుని తన గదిలోకి వెళ్ళింది. కవరు తెరిచి అందులో కేవలం 5,000 మాత్రమే ఉండటం చూసి అత్తగారి గదిలోకి వెళ్ళింది కిరణ్మై. నువ్వెందుకొచ్చావో నాకు తెలుసు, తల్లిగా నా కొడుక్కి అన్నీ చేశాను. ఇప్పుడు నా జీతం మీకు సాయమవుతుందని నా జీతంలో సగం ఇచ్చాను, మిగతా సగం నాలాంటి నిస్సహాయుల కోసం. దాన్ని అడిగే హక్కు మీకు లేదు. ఏ విధంగానూ మీకిష్టం లేకపోతే ఈ క్షణమే వెళ్ళిపోతాను. అంతకు మించి చెప్పేదేమీ లేదన్నట్లు మనవడిని దగ్గరికి తీసుకుంది. కిరణ్మై నిస్సహాయంగా వెనుతిరిగింది. ఈ డబ్బును కూడా వదులుకోవడానికి ఆమె సిద్ధంగా లేదు. వైదేహి భర్త ఫోటో దగ్గర నిలబడింది. తన భర్త చనిపోగానే కొడుకులు కోడళ్లతో కలిసి తరిమివేయడం, తన వృద్ధాశ్రమంలో తలదాచుకోవడం, ఓ శ్మశానాన్ని కొనుగోలు చేసి ఆశ్రమంగా తీర్చిదిద్దడం అన్నీ గుర్తొచ్చాయి. వృద్ధాప్యంలో వృద్ధుల నిస్సహాయత గుర్తొచ్చింది. అందుకే బామ్మ లాలిపాట .com పెట్టింది. ఓవైపు ఇంట్లో పెద్దవాళ్లు లేక బామ్మ ఒడి, లాలిపాట అమ్మ ప్రేమలేని వారికి ఆ లోటును భర్తీ చేస్తూ, మరో వంక వృద్ధుల్లో

కొత్త శక్తిని నింపడానికి కృషి చేస్తుంది. మార్పు వస్తోంది అవసరంతోనూ పశ్చాత్తాపంతోనూ. వైదేహి జానకమ్మను సాదరంగా ఆహ్వానించింది. జానకమ్మను చూస్తే ఒకప్పటి తనే గుర్తుకొస్తుంది. చెప్పండి అంది వైదేహి. జానకమ్మ తన చేతిలో ఉన్న కవరు అందించింది. మీరిచ్చిన జీతం తాలూకు సగం డబ్బు. నా బిడ్డకు సగం జీతం ఇచ్చాను, మిగతా సగం నాలాంటి వాళ్ల కోసం మీరు ఖర్చు చేయండి. మీరు స్థాపించిన ఈ బామ్మ లాలిపాట ఎందరో బామ్మలకు పూలబాట అయ్యింది. దీన్ని తాతయ్యల జోలపాటలకు విస్తరించండి. వేలాది మనవలకు మనవరాళ్లకు బామ్మలమయ్యే అవకాశం మీ వల్ల వచ్చింది. ఈ వయసులో తృప్తితో పాటు స్వయం ఉపాధి, ఇది మీ వల్లే సాధ్యమైంది. చేతులు జోడించింది జానకమ్మ. ఇది నా ఆలోచన కాదు, ఓ రచయిత ఆలోచన. ఆ రచయిత స్ఫూర్తితో నిర్ణయం తీసుకున్నాను. ఆ స్ఫూర్తితో మరొకరు దీన్ని కొనసాగించాలి. వైదేహి చెప్పింది నిజాయితీగా. ఇప్పుడు రాష్ట్రంలోనే కాదు, దేశమంతా బామ్మ లాలిపాట వినిపిస్తోంది. మరి మీకు? మీరింతవరకు రేడి విష్ణు 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో వాంటెడ్ బామ్మ లాలిపాట .com కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది మన రేడి విష్ణు 90.4. అంతవరకు సెలవు మరి నమస్కారాలతో మీ విజయా.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116.

0: 9703331022.
1: మీరు వింటున్నది రేడియో విష్ణు 90.4.
2: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ టైమ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. గణపతి నవరాత్రి మహోత్సవాలు అన్ని ప్రాంతాలలో వైభవంగా జరుగుతున్నాయి. భీమవరం నర్సయ్య అగ్రహారంలో కొలువు తీర్చిన 12 అడుగుల గణపతి విగ్రహం భక్తులను ఆకట్టుకుంది. దుర్గాపురంలో ఛత్రపతి శివాజీతో గజేంద్రుడిపై గణపతి ప్రతిమ, 24వ వార్డులో తాండవ శివుని రూపంలో గణపతి, పార్వతీదేవి ప్రతిమలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మావుళ్లమ్మ ఆలయ కళా వేదికపై ఏర్పాటు చేసిన గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. డాక్టర్ శోభారాజు శిష్య బృందం ఆలపించిన కీర్తనలు, ఆధ్యాత్మిక గీతాలు సంగీత ప్రియులను భక్తులను అలరించాయి. చవితి వేడుకల్లో భాగంగా గునుపూడి సోమేశ్వరాలయం ఎదుట మంగళవారం రాత్రి అన్నపూర్ణ మెమోరియల్ మ్యూజికల్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ శోభారాజ్, ఆమె శిష్య బృందం భక్తి గీతాలు, అన్నవాచార్య కీర్తనలు ఆలపించారు. తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు జ్యోతి వెలిగించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఇంజనీరింగ్ శాఖలు, కళాశాలలు, స్థానిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో మంగళవారం ఇంజనీరింగ్ డే నిర్వహించారు. మోక్షంగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తాడేపులగూడెంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ల సంఘం ఆధ్వర్యంలో రక్తదానం చేశారు. సీనియర్ ఇంజనీర్లు సంఘ నాయకులను సత్కరించారు. ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ల సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సిహెచ్ వర్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నర్సాపురం మండలంలోని స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో పీఆర్డీఈబీ విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులు మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకుని ముందుకు సాగాలని అన్నారు. కళాశాల చైర్మన్ కెవీ సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భీమవరం డిఎన్ఆర్ కళాశాలలో ఇంజనీరింగ్ డే నిర్వహించారు. సిఆర్ రెడ్డి కళాశాలల విశ్రాంత ప్రిన్సిపల్ కె రామచంద్రరాజు ఈ సందర్భంగా మాట్లాడారు. 10 మంది ప్రొఫెసర్లు ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా గాదిరాజు సత్యనారాయణరాజు, గోకరాజు పాండురంగరాజు తదితరులు ప్రసంగించారు. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేలా రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ నాగరాణి సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా స్థాయి సమీక్షా కమిటీ, జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశాలు నిర్వహించారు. జిల్లాలో పారిశ్రామిక, విద్య, గృహ నిర్మాణ, స్వయం ఉపాధి రంగాలకు సంబంధించిన రుణాలను నిర్ణీత గడువులోగా మంజూరు చేయాలని బ్యాంక్ అధికారులను ఆదేశించారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 57,397 మంది కౌలు రైతులకు పంట సాగు హక్కు పత్రాలు మంజూరు చేయగా 17,480 మంది కౌలు రైతులకు సుమారు 152 కోట్ల రుణాలు మంజూరు చేశామని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని 1,862 స్వయం సహాయక సంఘాలకు 276 కోట్ల రూపాయల రుణం లక్ష్యం కాగా ఇప్పటివరకు సుమారు 199 కోట్లు మంజూరు చేశామని అన్నారు. పట్టణ ప్రాంతాల్లో 235 సంఘాలకు గాను 41 కోట్లు అందించారు. పీఎం స్వనిధి పథకం కింద 368 మంది చిరు వ్యాపారులకు సుమారు 8 కోట్ల రుణాలు మంజూరుకు సిద్ధంగా ఉన్నాయి. విద్యాలక్ష్మి పోర్టల్ ద్వారా 1,555 మంది దరఖాస్తు చేసుకోగా సుమారు 12 కోట్ల రుణాలు మంజూరయ్యాయి. ఇందులో 71 మంది బాలికలకు సుమారు 3 కోట్ల విద్యా రుణాలు అందించినట్లు కలెక్టర్ తెలిపారు. బ్యాంకింగ్ సౌకర్యం లేని గ్రామీణ ప్రాంతాలలో 7 కొత్త బ్యాంకుల ఏర్పాటుకు అనుమతులు లభించినట్లు బ్యాంక్ అధికారులు తెలిపారు. ప్రభుత్వ స్కూళ్లలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ నోటిఫికేషన్ విడుదలైంది. పాత కమిటీలు ముగియడంతో నూతన కమిటీల ఎలక్షన్ నిర్వహణకు సర్వం సిద్ధమైంది. జిల్లాలోని 1,398 ప్రభుత్వ పాఠశాలలకు అధికారులు ఎలక్షన్ సమాచారం అందించనున్నారు. ఈ నెల 18న ఓటర్ల జాబితాలు స్కూల్లోని నోటీస్ బోర్డులో పెట్టనున్నారు. అభ్యంతరాలు ఉంటే 25వ తేదీ మధ్యాహ్నం 1 గంటలోపు తెలియపరచాల్సి ఉంటుంది. తదుపరి 4 గంటల్లోపు తుది జాబితా ఖరారు చేయాల్సి ఉంటుంది. 29వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1 గంటలోపు ఎలక్షన్ నిర్వహించి 1:30 మధ్యలో చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకోవాలి. 2 గంటలకు కమిటీతో ప్రతిజ్ఞ చేయించాలి. 3 గంటలకు కమిటీ మీటింగ్ నిర్వహించాలి. ఈసారి ఎస్ఎంసీ సభ్యులు స్టూడెంట్ సంఖ్యను బట్టి ఉండబోతోందన్నారు. స్కూల్లో 100లోపు విద్యార్థులుంటే 12 మంది సభ్యులు ఉంటారు. అదే 100 నుంచి 500 మంది విద్యార్థులు చదువుతూ ఉంటే 15 మంది సభ్యులుగా ఎన్నుకోవాలి. 500 కన్నా ఎక్కువగా స్టూడెంట్స్ ఉన్నట్లయితే 20 మంది సభ్యులు కమిటీగా ఏర్పడాలి. జిల్లా పరిషత్, మండల పరిషత్తు ఎన్నికల ప్రక్రియలో భాగంగా మంగళవారం జడ్పీటీసీ, ఎంపీటీసీ ప్రాదేశిక నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ బూత్ల డ్రాఫ్ట్ ప్రతులను ప్రదర్శించారు. పోలింగ్ కేంద్రాలు ఖరారు చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. జిల్లాలో 2876 పోలింగ్ బూత్లు ఉన్నాయి. వాటిలో 588 సమస్యాత్మక, 376 అత్యంత సమస్యాత్మకంగా గుర్తించారు.

0: పశ్చిమ గోదావరి జిల్లాలో 20 మండలాల్లో 876 మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు, 20 జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు ఉన్నాయి. ఆయా నియోజకవర్గాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాల జనాభా వివరాలు ఇప్పటికే గుర్తించి ప్రకటించారు. డ్రాఫ్ట్ పోలింగ్ కేంద్రాల జాబితాలను ఈ నెల 14వ తేదీ వరకు పరిశీలించారు. అది పూర్తవడంతో పోలింగ్ కేంద్రాల జాబితాను ప్రచురించారు. ఈ రోజు రాజకీయ పార్టీల ప్రతినిధులతో మండల పరిషత్ కార్యాలయాల్లో సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 18న పోలింగ్ కేంద్రాల తుది జాబితా ఖరారు చేసి 19న ప్రచురించనున్నట్లు డిఎల్డీఓ ఎం శ్యామల తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం, తాడేబులగూడెం, తణుకు, పాలకొల్లు, నర్సాపురం, ఆకువీడు పట్టణాలు కొన్నేళ్లుగా వేగంగా విస్తరిస్తూ ఉన్నాయి. శివారు ప్రాంతాలలో కొత్త కాలనీలు, జనావాసాలు ఏర్పడుతూ ఉండగా అదే స్థాయిలో చెత్త ఉత్పత్తి పెరుగుతూ వస్తోంది. దీనికి తగ్గట్లుగా పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుకు ఆశించిన స్థాయిలో చర్యలు ఉండడం లేదు. కార్మికుల కొరతతో పాటు సరైన పర్యవేక్షణ కొరవడి పారిశుద్ధ్యం పడకవేస్తోంది. నిబంధనల ప్రకారం పట్టణంలో ప్రతి 500 మంది జనాభాకు ఒక పారిశుద్ధ్య కార్మికుడు ఉండాలి. కానీ జిల్లా కేంద్రమైన భీమవరం పట్టణంతో పాటు ఇతర పురపాలక సంఘాల్లోనూ ఈ నిష్పత్తిలో కార్మికులు లేరు. అన్ని చోట్ల సిబ్బంది కొరత సమస్య వేధిస్తోంది. ఫలితంగా ఉన్నవారిపై పనిభారం పెరగడంతో పాటు సేవలపై ప్రభావం పడుతోంది. ఉండిలో రైల్వే పైవంతెన నిర్మాణం కీలక దశకు చేరింది. గడ్డర్ల ఏర్పాటు కోసం గతంలో ప్రకటించిన ప్రకారం ఇక్కడ ఉన్న రైల్వే గేటును మూసివేశారు. దీంతో 165వ నంబర్ జాతీయ రహదారిపై ఉండి, ఆకువీడు మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఆకువీడు నుంచి భీమవరం వైపు వెళ్లే వాహనాలు ఐభీమవరం, జువ్వలపాలెం, కాళ్ల, జక్కరం, పెద అమీరం మీదుగా రాష్ట్రీయ రహదారిపై రాకపోకలు సాగించాలని అధికారులు సూచిస్తూ ఉన్నారు. భీమవరం వైపు నుంచి వచ్చే వాహనాలు ఉండి, పావులపర్రు, గుమ్మలూరు మీదుగా ఆకువీడు మార్గంలో పయనించాలని పేర్కొన్నారు. ఈ నెల 22వ తేదీ వరకు మళ్లింపు మార్గాల్లో రాకపోకలు సాగించాలని సూచిస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ అధికారులు బోర్డులు ఏర్పాటు చేశారు. నక్కల డ్రైన్తో రైతులకు ఏటా నష్టం తప్పడం లేదు. ప్రస్తుతం కురిసిన వర్షాలకు ఆచంట భీమవరం పరిధిలో సుమారు 200 ఎకరాల ఖరీఫ్ వరిచేలు ముంపునకు గురయ్యాయి. ఏటా ఇదే పరిస్థితి వస్తోందని ఆచంట, భీమవరం, పెనుమంచిలి, వద్దిపర్రు, వల్లూరు రైతులు వాపోతూ ఉన్నారు. డ్రెయిన్లో తూడు, గురపడగ్గా పెద్ద ఎత్తున పెరిగింది. భీమవరం తదితర చోట్ల వంతెనలకు అడ్డుపడుతోంది. దీంతో మురుగు ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతోంది. దీంతో ముంపు వరిచేలపై పడుతోంది. గత 3 రోజులుగా పొలాలు మునిగి ఉన్నాయి. మురుగు పారుదల శాఖ అధికారులు స్పందించి తూడు తొలగించడంతో మంగళవారం సుమారు 150 ఎకరాల్లో ముంపు తగ్గుముఖం బట్టి మూనలు బయటపడ్డాయి. దీపం 2 పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ సక్రమంగా జరిగేలా చూడాలని జేసీ కల్పశ్రీ ఆదేశించారు. సంబంధిత అధికారులతో ఆమె మంగళవారం కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల బుకింగ్, పంపిణీ, లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ తదితర అంశాలపై ఆమె సమీక్ష జరిపారు. ఈ పథకం మార్గదర్శకాలపై ఏజెన్సీల సిబ్బందికి పూర్తి అవగాహన ఉండాలని స్పష్టం చేశారు. విద్యతోనే పేద కుటుంబాల్లో వెలుగులు నిండుతాయని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. వీరవాసరం, రాయికుదురు, నడపనవారిపాలెం గ్రామాల్లో 79 లక్షల రూపాయల వ్యయంతో పూర్తి చేసిన అభివృద్ది పనులను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రాయికుదురు జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు శ్రీనివాసరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రతి ఒక్కరూ విద్యకు ప్రాధాన్యత ఇచ్చి వారి పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని అన్నారు. పిల్లలకు పండ్లు, కూరగాయలు, పప్పుధాన్యాలు, నెయ్యి తదితర అన్ని రకాల పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ డివి మాణిక్యాంబ సూచించారు. పోషణ మాసోత్సవాల్లో భాగంగా తూర్పు విప్పర్లోని అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం పిల్లలు, తల్లులకు పోషకాహారంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మునగాకు పొడి, కరివేపాకు పొడి తయారీ విధానం, వాటి పోషకాల ప్రాధాన్యతలపై తల్లులకు వివరించారు. జిల్లాలో ప్రభుత్వ శాఖల ద్వారా చేపడుతున్న అభివృద్ది పనులకు సంబంధించి జీఎస్టీ రిటర్న్స్ ప్రతి నెల క్రమం తప్పకుండా దాఖలు చేయాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి జీఎస్టీ చెల్లింపులపై సంబంధిత శాఖల అధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో జీఎస్టీ చెల్లించిన డీలర్లను గుర్తించి వారికి నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈనాటి టైమ్లైన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే టైమ్లైన్ కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
1: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
0: సెప్టెంబర్ 23, 2026 అనగా బుధవారం
2: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
1: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఎండిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
2: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
1: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
2: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ERCP, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
0: 5,000 రూపాయలు గల ఫైబ్రోస్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
2: ఓపీ కన్సల్టేషన్.

0: అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
1: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
0: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9989342009.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం.

0: if you wanna shake your body.
1: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్ సెప్టెంబర్ 23, 2026 అనగా బుధవారం
2: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
1: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని షెమ్డిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెప్టాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
2: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
1: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
2: సిగ్మెంటోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
1: 5,000 రూపాయలు గల ఫైబ్రో స్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
2: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్, స్కానింగ్ ఉచితం.
1: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
2: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
2: సెల్ 9989342009.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

ఆత్మబలం చిత్రం నుంచి చక్రవర్తి స్వరపరిచిన ఆకాశ వీధిలో పాట విన్నారు కదా. తర్వాత పాట ఊరికి సోగ్గాడు. ఈ చిత్రం నుంచి పర్వళ్లు తీసింది గోదారి పాట వింటారు. పాట రచన సి నారాయణ రెడ్డి, సంగీతం చక్రవర్తి, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి. ఇక ఈ చిత్రంలో శోభన్ బాబు, విజయశాంతి జంటగా నటించగా బివి ప్రసాద్ దర్శకత్వం వహించారు.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு MD DM கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2, సెల్ 8665 58773.

0: FM 90.4.
1: హాయ్ హలో, గుడ్ ఆఫ్టర్నూన్ లిజనర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ మహిళ. మీరు వింటున్నారు రేడియో విషన్ 90.4. ఇదే విజ్ఞాన వికాస వినోదాల సంగమం విత్ మీ రాజేష్ రుజిత. సో లిజనర్స్, మరి ఇవాళ్ళ మహిళ కార్యక్రమంలో ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్న ఒక ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీ గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు మీ అందరితో అయితే షేర్ చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానండి. మరి ఆ వివరాల్లోకి వెళ్లే ముందు ఇవాళ మహిళ కార్యక్రమంలో లెట్స్ హావ్ ఎ షార్ట్ బ్రేక్. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ టు రేడియో విషన్ 90.4.
2: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
3: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
2: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
3: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
4: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
2: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం. సైబర్ మోసం జరిగితే సిగ్గుపడకండి, భయపడకండి. వెంటనే 1930 నంబర్కు ఫిర్యాదు చేయండి. మీ ధైర్యం ఇతరులను కూడా కాపాడుతుంది.
1: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు మహిళ. సో లిజనర్స్, మరి చెప్పాను కదండి ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్న ఒక ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీ గురించి మీ అందరికీ చెప్తానని. మరి ముందుగా ఆమె ఎవరో తెలుసుకోబోయే ముందు ఆమె గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. బ్యాటింగ్ మాస్టరో కింగ్ కోహ్లీని ఆరాధించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ జట్టుకు వీరాభిమానిగా మారింది. 10 తిరిగేసరికి ఆ అమ్మాయే ఆర్సీబీ కప్ కల నెరవేర్చింది. నాడు స్టాండ్స్ లో కేరింతలు కొట్టిన క్రేజీ గర్ల్ నేడు అదే జట్టు డగ్అవుట్ లో కూర్చుని ఆటను ఆస్వాదిస్తుంది. తన ఆరాధ్య క్రికెటర్ ప్రశంసలు, ఆల్రౌండర్ గా జాతీయ జట్టు నుంచి పిలుపు, భారత మహిళా క్రికెట్ లో యువ సంచలనం శ్రేయాంక పాటిల్ విజయయాత్ర ఇది. సో లిజనర్స్, మరి అర్థమైంది కదండి, మరి ఇవాళ్ళ మహిళా కార్యక్రమంలో శ్రేయాంక పాటిల్ గారి విజయయాత్ర గురించి తెలుసుకోబోతున్నాం. 15 ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఒక్కటంటే ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు ఆర్సీబీ జట్టు. విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజ ఆటగాళ్లున్నా ఇన్నేళ్లుగా ఆ జట్టు కల కలగానే మిగిలిపోయింది. కానీ ఆ లోటును ఆర్సీబీ మహిళా క్రికెట్ జట్టు తీర్చింది. కప్పు కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసిన ఆ ఫ్రాంచైజ్కి WPL ట్రోఫీని అందించి అంతులేని ఆనందాన్ని ఇచ్చింది స్మృతి మందానా సారథ్యంలోని మహిళల జట్టు. ఆ విజయంలో కీలక పాత్ర పోషించింది యువ ఆల్రౌండర్ శ్రేయాంక పాటిల్. విశేషం ఏమిటంటే ఆర్సీబీలో బెంగళూరుకి చెందిన ఏకైక క్రికెటర్ శ్రేయాంకనే. గత నెలలో ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన ఫైనల్స్లో 12 4 వికెట్లు పడగొట్టి ఆటను మలుపు తిప్పిన ఆమె ఆర్సీబీ గెలుపును ఖరారు చేసింది. అంతేకాదు, మొత్తం 8 మ్యాచ్ల్లో 13 వికెట్లతో టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా పర్పుల్ క్యాప్ గెలుచుకుంది. ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు కూడా దక్కించుకుంది. కర్ణాటక బెంగళూరులో పుట్టిన శ్రేయాంక అక్కడి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుకుంది. 8 క్రికెట్ బ్యాట్ పట్టింది. ఆమె తండ్రి రాజేష్ పటేల్ కు క్రికెట్ అకాడమీ ఉంది. నేను ఆట మొదలు పెట్టేటప్పటికీ క్రికెట్ అంటే ఏంటో నాకు తెలియదు. మా నాన్నకు అకాడమీ ఉన్నా నాకు నెట్స్లో ఆడే అవకాశం ఏ రోజు రాలేదు. దాంతో బంతి వేలాడదీసి అంటే లైక్ హ్యాంగింగ్ బాల్ బ్యాట్తో కొడుతూ ఉండేదాన్ని, లేదంటే ఫీల్డింగ్ చేసేదాన్ని. రోజు ఇదే నా పని. అందుకే నాకు ఫీల్డింగ్ అంటే చాలా ఇష్టం. అప్పటికి బ్యాటింగ్ అనేది అసలు నా ఆలోచనలోనే లేదు. పేసర్గా మొదలుపెట్టాను, తర్వాత లెగ్ స్పిన్నర్గా మారాను, ఏదీ ఫలితం ఇవ్వలేదు. కొన్ని రోజులు వికెట్ కీపింగ్ చేశాను, అది అవ్వలేదు. ఇక చివరిగా ఆఫ్ స్పిన్ ప్రయత్నిస్తే బాగా కుదిరింది అంటూ చిన్ననాటి రోజులు గుర్తు చేసుకున్న శ్రేయాంక కర్ణాటక U16 జట్టు ఎంపికకు సరిగ్గా వారం రోజుల ముందు ఆఫ్ స్పిన్నర్గా మారింది. దానివల్లే రాష్ట్ర జట్టులో ఆమెకి చోటు దక్కింది. అలా 2019 పుదుచ్చేరిలో తొలి మ్యాచ్ ఆడాను, ఒక వికెట్ తీశాను. అదే సమయంలో మా కోచ్ అర్జున్ నీలో ఏదో ప్రతిభ ఉంది, బ్యాటింగ్ మీద కూడా దృష్టి పెట్టు అన్నారు. క్రమంగా బ్యాటింగ్లో పట్టు సాధిస్తుంటే ఎంత అద్భుతంగా అనిపించింది. కర్ణాటక జట్టులో 4-5 స్థానాల్లో బ్యాటింగ్ చేసే అవకాశం లభించింది. అది నా ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. ఇప్పుడు మీరందరూ చూస్తున్నారు కదా, భారత మహిళా జట్టులో ఫినిషర్గా నా పాత్రను, ఆ స్థానంలో బ్యాటింగ్ను ఎంతో ఆస్వాదిస్తున్నాను. అంతేకాదు, డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడానికి మొగ్గు చూపుతాను, ఎందుకంటే ఒత్తిడిలో ఆడడం నాకు చాలా ఇష్టం. ఆస్ట్రేలియా క్రికెటర్ గ్రేస్ హారిస్ ఆట చూస్తుంటే ముచ్చటేస్తుంది. ప్రతి షాట్ ఆమె ఆస్వాదిస్తుంది. నా సూత్రం కూడా అదే, మన ఆటను మనం ఆస్వాదించాలి, లేదంటే క్రికెట్ ఆడడంలో అర్థం లేదనేది నా అభిప్రాయం. అందుకే బ్యాటింగ్కు వెళ్ళినా బౌలింగ్ వేసినా

0: ప్రత్యయంగా నా ఆట నేనే ఆడేస్తుంటా అంటున్నారు శ్రేయాంక. క్రికెట్లో ఓనమాలు దిద్దే రోజుల నుంచి శ్రేయాంక ఆరాధ్య క్రికెటర్. బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లీ అతడిని చూస్తేనే ఆటపై మక్కువ పెంచుకుంది. అతడి ఆటను ఆస్వాదిస్తూ అతడి స్ఫూర్తితో కఠోర సాధన చేసింది. కోహ్లీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్సీబీ అంటే నాకు చచ్చేంత ఇష్టం. బెంగళూరులో ఆ జట్టు ఆడిన ప్రతి మ్యాచ్కు వెళ్లేదాన్ని. అలాంటిది ఇవాళ నేను అదే జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తుంటే ఎంతో గర్వంగా అద్భుతంగా అనిపిస్తుంది. నాడు గ్యాలరీలో నుంచి ఆట ఆస్వాదిస్తున్న అమ్మాయి నేడు ఆ జట్టు డగ్అవుట్లో కూర్చుని ఆటలో భాగం కావడం, ఆర్సీబీ డబ్ల్యూపీఎల్లో ఛాంపియన్గా అవతరించడంలో కీలక పాత్ర పోషించడం కలలా ఉంది. ఫీల్డింగ్లో బౌండరీ లైన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రేక్షకులంతా శ్రేయాంక శ్రేయాంక అంటూ అరుస్తుంటే ఎలా స్పందించాలో కూడా అర్థం కాలేదు. ఎందుకంటే అలాంటి పరిస్థితిని నేను ఎప్పుడూ ఊహించుకోలేదు. అవన్నీ తలుచుకుంటే నా మనసు ఉప్పొంగుతోంది అంటూ తన ఆనందాన్ని పంచుకుంటున్నారు 21 ఏళ్ల శ్రేయాంక. మైదానంలో ఎంత చురుగ్గా ఉంటుందో బయట ఆమె అంతే ఫ్యాషన్గా కనిపిస్తుంది. విభిన్న డ్రెస్సుల్లో ట్రెండీ లుక్స్తో ఇన్స్టాగ్రామ్లో ఎప్పటికప్పుడు అభిమానులను అలరిస్తూ ఉంటారు. దేశవాళీ క్రికెట్లో అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్న శ్రేయాంకకు వెంటనే ఇండీ ఏ జట్టు నుంచి పిలుపు వచ్చింది. గతేడాది జూన్లో జరిగిన ఐసీసీ ఉమెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఏషియా కప్లో భారత ఏ జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. ఆ టోర్నీలో 9 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచింది. అదే ఏడాది డిసెంబర్లో ఇంగ్లాండ్తో జరిగిన టీ20 సిరీస్లో భారత జట్టుకు ఎంపికైంది. ఆ వెంటనే ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్లో చోటు దక్కించుకుంది. అలా అద్భుతమైన ప్రదర్శనతో ఒకే నెలలో అటు టీ20లు ఇటు వన్డేల్లో అరంగేట్రం చేసి డబుల్ ధమాకా కొట్టింది శ్రేయాంక. అనంతరం ఉమెన్స్ కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో గయానా అమెజాన్ వారియర్స్ జట్టు తరపున ఆడింది. అందులోనూ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డు సృష్టించిన శ్రేయాంక పాటిల్ రాబోయే రోజుల్లో భారత మహిళల జట్టుకు వెన్నెముక అవుతుందనేది క్రికెట్ పండితుల మాట. సో లిజనర్స్, మరి ఇదండి శ్రేయాంక పాటిల్ గారి విజయయాత్ర. సో ఆమె గురించి ఎన్నో ఇన్స్పిరేషనల్ విశేషాలు అయితే తెలుసుకున్నాం కదా. మరి ఇప్పుడు మహిళా కార్యక్రమంలో మీకోసం అయితే ఒక మంచి మెలోడియస్ సాంగ్ అయితే ప్లే అవబోతుంది. విని ఆనందించండి.
1: ఏంటో నీకు

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు మహిళ. మరి లిజనర్స్, అలంకారానికి ఒక వాచ్ అంట. మరి వాచ్ అంటే తోలు బెల్ట్, స్టీల్ చైన్ కాలం ఎప్పుడో పోయింది. వాచ్ అంటే గాజు బ్రాస్లెట్, కఫ్, ఇంకా ఎన్నో ఆభరణాలు అందం కలగలిసిందే. ఇదే ఇప్పటి ట్రెండ్. మరి బిజీ జీవితం, అందులో అందంగా ముస్తాబయ్యేందుకు, ఫ్యాషన్ ను ఫాలో అయ్యేందుకు ఎక్కువ సమయం కేటాయించాలంటే కాస్త కష్టమే. పైగా కాలేజీలకు, ఉద్యోగాలకు వెళ్లేటప్పుడు మరీ హంగామాగా కనిపించే అలంకరణలు చేసుకుంటే బాగోదు. అందుకే సింపుల్ గా, కొంచెం ఆకర్షణీయంగా, ఇంకొంచెం ట్రెండీగా ఉండే వాచ్ల వైపు మొగ్గు చూపుతుంది ఈ తరం. అంటే నగల అందాలను పులుముకున్న వాచ్లు అన్నమాట. పుత్తడి సొగస్సును, ముత్యాల రత్నాలు మెరుపును అంటించుకున్న ఇవి పేరుకే చేతి గడియారాలు, కానీ చూడ్డానికి అందమైన ఆభరణాల్లా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే వాచ్, ఓ కడియం, కఫ్, బ్రేస్లెట్, గాజు, ఇలా ఎన్నెన్నో. వీటిలో అచ్చంగా ముత్యాలతో చేసినవి కొన్నైతే వజ్రాలు, కెంపులు, పచ్చలు, పగడాల్లాంటి రకరకాల రాళ్లు పొదిగినవి, పూసలు గుచ్చినవి మరికొన్ని. డిజైన్ల విషయానికొస్తే పువ్వులు, జంతువులతో పాటు ఇవి వాచ్లేనా అనిపించే ఎన్నో ఫంకీ డిజైన్లు మార్కెట్లోకి వస్తున్నాయి. సో జీన్స్, టీషర్ట్, స్కర్ట్లు, చుడిదార్లు, ఆఖరికి చీరలతో సహా ఎలాంటి దుస్తులైనా సరే ఒక వాచ్ నగను పెట్టుకుంటే చాలు. మరే అలంకారమూ అవసరం లేనంతగా కొట్టించినట్టు కనిపిస్తుంది. వీలును బట్టి 4-5 రకాల డిజైన్లతో వేరు వేరు రంగుల రాళ్ళు, పూసలు, ఎనామిల్ కోటింగ్ ఉన్నవి తీసుకుంటే వేసుకునే డ్రెస్సుకు మ్యాచ్ అయ్యే రంగుల రాళ్లను వాచ్ ని ధరించవచ్చు. ఇంకా ఆధునిక దుస్తుల మీదకైతే కాస్త ఫంకీగా ఉన్న వాచ్ ను చుడిదార్, కుర్తీ, చీర లాంటి వాటి మీదకి పెద్ద రాళ్లతో గాజులా, కడియంలా ఉన్న వాచ్ ను పెట్టుకోవచ్చు. మరి ఆఫీసులకి, కాలేజీలకి ఎక్కువ నగలు వేసుకోవడం ఇష్టం లేని వాళ్లకు ఒక చేతికి ఈ వాచ్ పెట్టుకుంటే సింపుల్ గా ఉన్నట్లు ఉంటుంది. పైగా అదొక ఫ్యాషన్ కూడా. ఒక్క చేతికే వాచ్ లేదా గాజు వేసుకోవడం ఇప్పుడు ఫ్యాషన్. మరి అన్నట్లు నక్లెస్, బ్రాస్లెట్, పోగులు కలిపి సెట్ వచ్చినట్లు చేతి గడియారాల్లో కూడా పోగులతోనూ, బ్రాస్లెట్లతోనూ కలిపి ఒకే డిజైన్లో రూపొందించిన సెట్లు కూడా వస్తున్నాయి. సో ఇలాంటివి ధరిస్తే మ్యాచింగ్ సరిపోతుంది, చూడ్డానికి ట్రెండీగా కూడా ఉంటాయి. ఈ వాచ్ ఆభరణాలు టీనేజీ అమ్మాయిలకే కాదు, వారి అమ్మలకు కూడా బాగుంటాయి. అమ్మాయిలంతా కాకపోయినా అబ్బాయిలకు కూడా ప్రత్యేకమైన డిజైన్ చేసిన రకరకాల ఆభరణాల వాచ్లు వస్తున్నాయి. వీటిలో చిన్న చిన్న వజ్రాలు, ఇతర రత్నాలు పొదిగిన ఫంకీ డిజైన్లే బాగా ప్రాచుర్యం పొందాయి. మగవారికి అలాంటివి నచ్చుతున్నాయి. మరి సమయాన్ని చూసుకోవడానికి ఎలాగో వాచ్ అవసరం, దాంతోపాటు చేతిని చూడచక్కగా ముస్తాబు చేసేందుకు ఇన్ని వెరైటీలు ఉన్నాయి. కాబట్టి నగల అందాలు వద్దిన ఈ చేతి గడియారాలు అందరి ఫేవరెట్ అయ్యాయి. సో లిజనర్స్, మరి ఎన్నో ట్రెండీ వాచెస్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే తెలుసుకున్నారు కదా. మరి ఇప్పుడు మహిళా కార్యక్రమంలో మీకోసం ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే అవబోతుంది, విని ఆనందించండి.

0: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care. Dr. Satya Sanjeev Chikam MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, stree lalo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric anni dirghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: ఫేస్బుక్ లో పరిచయం లేని వ్యక్తి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపారా? ఫోటోలు చూసి మోసపోకండి. స్క్రీన్ వెనుక ఉన్నది ఎవరో మీకు తెలియదు.
2: వెల్కమ్ బ్యాక్ టు మహిళా సో లిజనర్స్. మరి ఇప్పుడు మహిళా కార్యక్రమంలో మీ

కోసం ఒక ఇంట్రెస్టింగ్ వంటకం గురించి తెలియజేయడానికి అయితే నేను రెడీగా ఉన్నాను. మరి ఈ వాల్టి మహిళా కార్యక్రమంలో మనం తెలుసుకోబోయే వంటకం పేరు కొబ్బరి పాల పాయసం. సో లిజనర్స్, ముందుగా కొబ్బరి పాల పాయసం చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏమిటి, అది తయారు చేసే విధానం ఏమిటో తెలుసుకుందాం. ముందుగా కొబ్బరి పాల పాయసం చేయడానికి కావాల్సిన పదార్థాలు: తాజా కొబ్బరి తురుము 1 కప్పు, మరిగించిన పాలు 1 కప్పు, యాలకులు 2, జీడిపప్పు 10, బెల్లం తురుము 1 కప్పు, నెయ్యి 3 టీ స్పూన్లు. సో లిజనర్స్, మరి కొబ్బరి పాల పాయసం చేయడానికి కావాల్సిన పదార్థాలు అయితే తెలుసుకున్నాం కదా, మరి ఇప్పుడు తయారు చేసే విధానం కూడా తెలుసుకుందాం. కొబ్బరి తురుములో గోరువెచ్చని నీళ్లు పోసి మెత్తగా రుబ్బి పలచని బట్టలో వేసి పాలు పిండాలి. ఇలా తురుముని 2 సార్లు రుబ్బి పిండాలి. తర్వాత మందపాటి బాణలిలో ఈ పాలు పోసి సిమ్లో మరిగించాలి. తర్వాత బెల్లం తురుము, యాలకుల పొడి వేసి మరి కాసేపు దగ్గరగా అయ్యే వరకు మరిగించాలి. తర్వాత స్టవ్ మీద నుంచి దింపి పాలు కలపాలి. చివరిగా నేతిలో వేయించిన జీడిపప్పు ముక్కలు వేసి కలిపితే పాయసం తయారు. సో లిజనర్స్, అంతే అండి, మరి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పాల పాయసం అయితే రెడీ అయిపోతుందంట. సో మరి ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా, మరి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. సో లిజనర్స్, మరి కొబ్బరి పాల పాయసం గురించి కూడా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకున్నాం కదా. సో లిజనర్స్, మరి ఇదండి వాళ్ళ మహిళా కార్యక్రమం. రేపు ఇదే సమయానికి మళ్ళీ ప్రసారమయ్యే మహిళా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. సేమ్ టైమ్ సేమ్ ప్లేస్, ఓన్లీ ఆన్ రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

చూపుతాయన్నది మనకు తెలిసింది. దీని వెనుక గల ఆశ్చర్యమైన కారణం తాజాగా బయటపడింది. ఆహారం జీర్ణాశయంలోకి చేరుకోగానే మన పేగుల్లోని బ్యాక్టీరియా పనిచేయడం ఆరంభిస్తుంది. మాంసంలోని కార్నిటైన్, కొవ్వు అధికంగా గల పాల పదార్థాలు, గుడ్డ పచ్చసనలో ఉండే కొలినిన్ ఈ బ్యాక్టీరియా విడగొట్టే సమయంలో ట్రైమిథైల్ అమైన్ ఎన్ ఆక్సైడ్ TMAO అనే జీవక్రియ కారకం కూడా ఉత్పత్తి అవుతుంది. సరిగ్గా ఇదే గుండెకు హానికరంగా పరిమణిస్తుంది. కొలెస్ట్రాల్ ను రక్తనాళాల్లోకి చేరవేయటంలోనూ TMAO తోడ్పడుతున్నట్టు గత అధ్యయనాల్లో వెల్లడైంది కూడా. రక్తనాళాల్లోకి చేరుకున్న కొలెస్ట్రాల్ గార రూపంలో లోపల పోగుబడి గుండె జబ్బు వంటి సమస్యలకు దారితీస్తుంది. ఇది ఏ మేరకు హాని చేస్తుందనే తెలుసుకోవడానికి క్లీవ్లాండ్ క్లినిక్ చెందిన లర్నర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు ఒక అధ్యయనం కూడా చేశారు. గుండె వైఫల్యం బారిన పడ్డ వారి రక్తంలో TMAO స్థాయిలను పరీక్షించి 5 ఏళ్ల పాటు వారిని పరిశీలించారు. దీని మోతాదులు ఎక్కువగా గలవారికి మరణించే ముప్పు 3.4 రెట్లు ఎక్కువగా ఉంటున్నట్టు గుర్తించారు. మాంసాహారుల్లో కార్నిటైన్ స్థాయిలు అధికంగా ఉంటున్నట్టు, శాకాహారులు కన్నా వీరికి గుండె జబ్బు, పక్షవాతం, గుండెపోటు, ముప్పు ఎక్కువగా ఉంటున్నట్టు బయటపడింది. ఆహారంలో మార్పులు చేసుకోవడం, పేగుల్లో బ్యాక్టీరియా స్థాయిలను మార్చడం ద్వారా గుండె వైఫల్యం మూలంగా తలెత్తే దుష్ప్రభావాలను తగ్గించుకునే అవకాశం ఉన్నట్టు ఈ ఫలితాలు సూచించాయి. అధ్యయనకర్త స్టాన్లీ హెజన్ పేర్కొంటున్నారు, అది సరే కానీ అసలు TMAO ఏర్పడకుండా చేసే మార్గం ఏదైనా ఉందా? ఇప్పుడు పరిశోధకులు దాని మీదే దృష్టి సారించారు. TMAO ఏర్పడడాన్ని నిరోధించే మందులు తయారు చేయడానికి కృషి చేస్తున్నారు. మరి విన్నారు కదండి, మరికొన్ని కొత్త విషయాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక చక్కని పాట.

0: FM 90.4.
1: హాయ్ హలో లిజనర్స్, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మరి ఈ రోజు మరికొన్ని కొత్త విషయాలు మీతో పంచుకునేందుకు మీ ముందుకు వచ్చేసాను మీ ఆర్జే గౌరీ. మరి ఆలస్యం చేయకుండా ఆ విషయాలేంటో తెలుసుకుందామా? మాంసం తినడం వల్ల మన గుండెకు ఎటువంటి హాని జరుగుతాయో తెలుసుకుందామండి. మనం తీసుకునే ఆహారం, ముఖ్యంగా జంతు సంబంధిత కొవ్వులు, గుండె మీద విపరీత ప్రభావం

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: సెప్టెంబర్ 23, 2026 అనగా బుధవారం
2: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఎండిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
2: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును. రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలోనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
2: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
2: సెల్ 9983420009.
1: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
2: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
1: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
2: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
2: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
1: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
2: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
1: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
2: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
1: ఫోన్ 0818-16-2377-96-23-7295.
3: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. మరి ఆ కొన్ని విషయాలేంటో తెలుసుకుందామా? ఛాతిలో నొప్పి, హఠాత్తుగా మాటలు తడబడటం, తీవ్రమైన కడుపు నొప్పి, ఇలాంటివి కనపడితే వెంటనే ఆసుపత్రికి వెళ్లడం సహజమే. కానీ కొన్ని లక్షణాలు చాలా మంది పెద్దగా పట్టించుకోరు. ఇవి చాలా సార్లు సాధారణమైనవిగా కనిపించినా పెద్ద సమస్యలకు సూచికలు కావచ్చు. కాబట్టి విస్మరించడానికి వెళ్ళని అలాంటి కొన్ని లక్షణాలు చూద్దాం. అకారణంగా బరువు తగ్గడం, వ్యాయామాలు, ఆహార నియమాలు వంటివేవి పాటించకుండా బరువు తగ్గితే సంతోషంగానే ఉండవచ్చు. కానీ ఇలా అకారణంగా బరువు తగ్గడం అనేది ఇతరత్ర సమస్యలకు సంకేతం కావచ్చు. ఒకవేళ మీరు స్థూలకాయలు కాకపోతే, గత 6 నెలల కాలంలో శరీర బరువులో 10% కన్నా ఎక్కువ బరువు తగ్గితే, ఉదాహరణ 68 కిలోల బరువు గలవారు 7 కిలోలు, వెంటనే డాక్టర్ని సంప్రదించడం మంచిది. హైపోథైరాయిడిజం, మధుమేహం, కుంగుబాటు, కాలేయ వ్యాధి, క్యాన్సర్, పోషణ లోపం వంటి సమస్యల్లో ఇలాంటి అకారణంగా బరువు తగ్గడం కనిపిస్తుందని గుర్తించాలి. విడవకుండా లేదా తీవ్ర జ్వరం, మామూలుగా వచ్చే జ్వరాలకు పెద్దగా భయపడాల్సిన పనేమీ లేదు. ఇన్ఫెక్షన్తో పోరాటంలో జ్వరం కీలక పాత్ర పోషిస్తుంది. అందువల్ల

విడవకుండా జ్వరం రావటం అనేది మూత్రకోశ ఇన్ఫెక్షన్, దగ్గర నుండి క్షయ వంటి తీవ్ర ఇన్ఫెక్షన్లకు కారణం కావచ్చు. కొన్ని రకాల క్యాన్సర్లో కూడా ఇలాంటిది కనపడుతుంది. అందువల్ల శరీర ఉష్ణోగ్రత 103 ఫారెన్హీట్ డిగ్రీలు అంతకన్నా ఎక్కువగా ఉన్నా, జ్వరం 3 రోజులకు మించి ఉన్నా డాక్టర్కి చూపించుకోవడం మేలు. శ్వాసలో ఇబ్బంది, వ్యాయామం శ్రమ చేసినప్పుడు, వాతావరణంలో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు, ఊబకాయం వంటివి శ్వాస సరిగ్గా తీసుకోలేకపోవడానికి, ఆయాసం రావడానికి దోహదం చేస్తాయి. అయితే ఇవి కాకుండా అకారణంగా హఠాత్తుగా తీవ్రంగా శ్వాస ఇబ్బంది, ఆయాసం వస్తే తక్షణం డాక్టర్ని సంప్రదించాలి. ఊపిరితిత్తుల్లో శ్వాస మార్పిడి సరిగ్గా జరగకుండా చేసే CPOD, ఆస్తమా, న్యూమోనియా, ఊపిరితిత్తుల్లో రక్తం గెడ్డ, గుండె సమస్యల్లోనూ శ్వాసలో ఇబ్బంది తలెత్తాయి. మరి ఉన్నారు కదండి, మరికొన్ని కొత్త విషయాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక చక్కని

0: హలో లిజనర్స్, ఒక చిన్న మాట. మరి మీ ఇంటికి తాళం ఎలా వేస్తారు? మీ డిజిటల్ అకౌంట్స్ కూడా బలమైన పాస్వర్డ్స్ పెట్టుకోండి. తెలియని లింక్స్ క్లిక్ చేయకండి. తెలియని యాప్స్ ఇన్స్టాల్ చేయకండి. స్మార్ట్ గా ఉండండి, సైబర్ సేఫ్ గా ఉండండి.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. మరి ఇందాక చూసాం కదండి మరికొన్ని లక్షణాల గురించి చర్చించుకుందాం. తికమక ప్రవర్తన మార్పులు, సరిగ్గా ఆలోచించలేకపోవడం, ఏకాగ్రత లోపించడం, ప్రవర్తనలో మార్పులు వంటివి ఇన్ఫెక్షన్, పోషణ లోపం, మానసిక సమస్యలు కొన్ని రకాల మందులు మూలంగాను తలెత్తచ్చు. కళ్లల్లో మెరుపులు, పార్శ్వ నొప్పి మూలంగా కొందరి కళ్లల్లో మిరిమిట్లు గొలిపే కాంతులు, మెరుపులు వంటివి కనిపిస్తాయి. రెటీనా విడిపోవడం వల్ల కూడా కొందరిలో ఇలా జరగవచ్చు. దీన్ని గుర్తించి వెంటనే చికిత్స తీసుకుంటే శాశ్వతంగా చూపు కోల్పోకుండా చూసుకోవచ్చు. కొద్దిగా తిన్నా కడుపు నిండినట్టు అనిపించడం, రోజు మాదిరిగా భోజనం చేసినా కొద్దిగా తిన్నా వెంటనే కడుపు నిండినట్టు అనిపించిన ఏదో సమస్య ఉందని అనుమానించాలి. దీనికి తోడు వికారం, వాంతి, తేన్పులు, బరువు తగ్గడం కూడా ఉంటే అస్సలు ఆశ్చర్యం చేయరాదు. ఇందుకు జీర్ణరసాలు పైకి ఎగుతున్నట్టు రావడం, అల్సర్ల వంటి సమస్యలు కారణం కావచ్చు. అలాగే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వంటి తీవ్ర సమస్యల్లోనూ ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. మరి విన్నారు కదండి, మరికొన్ని కొత్త విషయాలు తెలుసుకోవాలంటే స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే గౌరీ.

0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం అంజనీ టైల్స్ సొంతం.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: గుర్తుంచుకోండి, ఒకవేళ మోసపోతే గోల్డెన్ అవర్ మొదటి 2 గంటల్లో ఫిర్యాదు చేయండి, మీ డబ్బు వెనక్కు వచ్చే అవకాశం ఉంటుంది.

0: చిక్కులతో పంట మార్పిడి.
1: పంట మార్పిడి చేయకపోతే దిగుబడి తగ్గడం, కలుపు మొక్కలు, తెగుళ్లు పెరగడాలని రైతులు గమనిస్తారు. మట్టి నీరసించి కలుపు మొక్కలను వదిలించుకోవడానికి రైతులకు ఎక్కువ మంది కూలీలు అవసరం అవుతారు. దీనికి విరుగుడుగా వాళ్ళు రసాయనాలని ఎక్కువ వాడుతారు. వాస్తవానికి దీనివల్ల పొదుపు ఎక్కువ జరిగి రైతులకు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడిని తెచ్చిపెట్టాలి. కానీ ఎందుచేతనో వాళ్ళు దీనికి సరిగ్గా వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడాన్ని చూస్తున్నాను. కాలక్రమేణా దిగుబడిని తగ్గించే పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్నారు వాళ్ళు.
0: వ్యవసాయ రసాయనాలని ఎక్కువగాను అనవసరంగాను వాడడం మట్టిలోని జీవాన్ని నాశనం చేస్తుంది. ప్రతి ఏడు లాభాలు తగ్గిపోతూ రైతులు అప్పుల్లో కూరుకుపోతున్నారు. అందుచేతనే అనేక దేశాల్లో లానే ఈజిప్ట్లో కూడా పంట మార్పిడి చాలా ముఖ్యంగా మారింది.
1: తమకు రెట్టింపు పొడవుండే ఫాబా బీన్స్ ఫ్రెళ్లల్లా కాకుండా గోధుమ ఫ్రెళ్లు పొట్టిగా ఉంటాయి. అలాగే లూసర్

0: లేక అల్ఫాల్ఫా. మెంతుల వ్రేళ్లు పొడవెక్కువ కాబట్టి లోతు మట్టిలో నుంచి పోషకాలు పీల్చుకునగా రకరకాల పొడవుల వ్రేళ్లుండే మొక్కలను నాటితే అది ఆ పోషకాల సైక్లింగ్ కు దోహదపడుతుంది.
1: పంట మార్పిడి వల్ల కలుపు, తెగుళ్లు, జబ్బులు తగ్గుతాయి. పప్పు ధాన్యాల పంటలని మార్చి మార్చి వేసినా మట్టిలో పోషకాలు పెరుగుతాయి. చిక్కులలో లూజన్ లేక అల్ఫాల్ఫా, ఫాబా బీన్స్, సోయా బీన్స్, లూపిన్ కాబులి, శనగలు, మెంతులు, వేరుశనగలు, బఠానీలు, పప్పులు ఉన్నాయి. చిక్కులు పెరగడానికి నత్రజనిని సొంతంగా ఉత్పత్తి చేసుకుంటాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వాటి వేర్లు, కాండాలని మట్టిలో వదిలేస్తే అవి ఆ నత్రజనిని మట్టిలోకి మెల్లిగా విడుదల చేస్తాయి. మిగిలిపోయే పోషకాలని తర్వాతి పంటకు వాడుకోవచ్చు.
0: ఫాబా బీన్స్ ను పండించిన తర్వాత వ్రేళ్లను మట్టిలోనే వదిలేస్తాను. దాంతో ఆ తర్వాతి పంటకు ఆ పోషకాలు అంది మట్టికి గాలి తగులుతుంది. వేసవి కాలంలో మొక్కజొన్న పొలాల వెంట నడిస్తే ఏ పొలంలో శీతాకాలపు పంటగా గోధుమలు వేశారో, ఏ పొలంలో ఫాబా బీన్స్ వేశారో తేలికగా చెప్పవచ్చు. ఫాబా బీన్స్ పంట తర్వాత నాటిన మొక్కజొన్నల కాండం బలంగా, మందంగా, పెద్ద పెద్ద కంకులతో కనిపిస్తుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువగా నాణ్యమైన పంట మీకు అందుతుంది. ఫాబా బీన్స్ తర్వాత నాటిన పంట ఏదైనా సరే చక్కటి ఫలితాలనే ఇస్తుంది.
1: చిక్కుళ్ళ ప్రత్యేకతలు ఏవి? ఇతర పంటల్లా కాకుండా చిక్కుళ్ళు గాల్లోని నత్రజనిని స్థిరీకరించే మట్టిలో ఉండే సూక్ష్మక్రిములతో కలిసి పనిచేస్తాయి. చిక్కుళ్ళ విత్తనాలు మొలకెత్తినప్పుడు రైజోబియం బ్యాక్టీరియా మట్టిలో సంక్రియం అవుతుంది. అవి మొలకెత్తుతున్న వేళ్ల వైపుకు వెళ్లి వాటిలోకి చొచ్చుకుపోతాయి. ఫలితంగా వేళ్లకి ఈ బ్యాక్టీరియా నివసించే లేత గులాబీ నూడుల్స్ మొలుస్తాయి. గాలి నుండి నత్రజనిని సంగ్రహించి బ్యాక్టీరియా మట్టిని మరింత సారవంతం చేస్తుంది. జీవితమంతా సేంద్రియాలని సాగు చేసిన రైతు హాగ్సెడెక్ నోడ్యూల్స్ ని మనకు చూపడానికి తన ఫాబా బీన్ మొక్కలతో ఒకదాన్ని పెరికాడు.
0: నత్రజనిని స్థిరపరిచే బ్యాక్టీరియా గురించి, అది వాళ్ల పొలాల్లో మట్టికి ఉపయోగపడుతుందని రైతులు తెలుసుకుని సంతోషిస్తారు. చిక్కుళ్ళు మట్టిలో సారాన్ని కాపాడతాయి, ఏ హాని చేయవు. పంట మార్పుడుల్లో వాటిని నాటితే కలుపు మొక్కలు తగ్గుతాయి. ఒకే పంటను పదే పదే వేస్తే కలుపు మొక్కలు, మట్టిలో తెగుళ్లు పెరుగుతాయి.
1: మీరు చిక్కులను పండించే ముందు కొన్ని విషయాలను ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవాలి. ముందుగా చిక్కులు పెరగడానికి మీ భూమి అనుకూలంగా ఉందని నిర్ధారణ కావాలి. చిక్కుల పంటలేవి ఉప్పును సహించలేవు, కాబట్టి మట్టిలో ఉపదనాన్ని మీరు పెట్టే నీళ్లలో, ముఖ్యంగా బావి నీళ్లలో ఉపదనాన్ని తనిఖీ చేయాలి. లేదు, మీరు మీ మొక్కజొన్న పంటను చూసి చెప్పగలరు. గోధుమలు, జొన్నలు ఉప్పును తట్టుకోగలవు, కానీ మొక్కజొన్న మాత్రం బలహీనంగా పెరుగుతుంది.
0: పొలంలో మట్టి చిక్కులకు అనుకూలంగా ఉందో లేదో తెలుసుకోవడానికి మొక్కజొన్న మొక్క తీరును బట్టి చెప్పవచ్చు. మట్టిలో ఉప్పు స్థాయిని మొక్కజొన్న చక్కగా సూచిస్తుంది.
1: రెండోది, ఇంతకు ముందు చిక్కులని పండించని పొలం మట్టిలో ఈ ప్రయోజనకరమైన బ్యాక్టీరియా ఉండకపోవచ్చు. ఈ బ్యాక్టీరియా లేకుండా మీ చిక్కుల పంట మట్టిలో ఉన్న నత్రజనిని వాడుకుంటుంది, గాని దాన్ని తిరిగి నింపదు. మీ చిక్కుల విత్తనాలకు రైజోబియం బ్యాక్టీరియా గల టీకాలు వేయడం మంచిది. విత్తనం మొలకెత్తినప్పుడు కొత్తగా వస్తున్న వేళ్లలోకి బ్యాక్టీరియా నేరుగా ప్రవేశిస్తుంది. స్థానిక వ్యవసాయ వస్తువుల దుకాణంలో రైజోబియం బ్యాక్టీరియా ఉన్న ఇనాక్యులెంట్ దొరుకుతుంది. కొన్ని రకాల బ్యాక్టీరియా అనేక రకాల చిక్కుల పంటలకు టీకాలా పనిచేస్తుంది. కొన్ని బ్యాక్టీరియా కొన్ని పంటలకు ప్రత్యేకంగా ఉంటాయి. మీరు పండించాలనుకునే పంటకు బాగా సరిపోయే టీకా రకాన్ని ఎంచుకోవాలి. అరే హెక్టారు పొలానికి అరకిలో ఇనాక్యులెంట్ సరిపోతుంది. ఇసుక నేల అయితే ఇన్క్యులెంట్ మొత్తాన్ని రెట్టింపు చేయాలి. సాధారణంగా ఇనాక్యులెంట్ ను పౌడర్ రూపంలో అమ్ముతారు. ప్యాకేజీ మీద గడువు తేదీని గమనించాలి. గడువు ముగిసిపోతే బ్యాక్టీరియా చనిపోవచ్చు. ఇనాక్యులెంట్ లోని బ్యాక్టీరియా వేడిని తట్టుకోలేదు, అది ఎండలో చనిపోతుంది. కాబట్టి ఎక్కువ వేడికి, ఎండకి దూరంగా రవాణా సమయంలో టీకాను చల్లగాను ఉంచేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి. నాటే రోజున మీ విత్తనానికి దాన్ని పూయండి. ఇనాక్యులెంట్ విత్తనాలకు అంటుకోవడానికి మొలాసిస్, తేనెల్లా జిగటగా ఉండే ద్రవం ఏదైనా కావాలి. లేకపోతే లీటర్ నీళ్లలో కొన్ని కప్పుల పంచదారని కలిపి పాకంలా చేయవచ్చు. అది చిక్కగాను, జిగటగాను ఉంటుంది. పంపు నీళ్లలో ఉండే క్లోరిన్ బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది, కాబట్టి వాటిని వాడవచ్చు. 10 కిలోల విత్తనాలకి కప్పుడు ద్రవం సరిపోతుంది. విత్తనాలన్నింటి మీద ఒక పల్చని పూత పోయడమే ఇక్కడ అవసరం. జిగట ద్రవం పూత ఎక్కువైతే విత్తనాలు మట్టిలో కుళ్ళిపోతాయి. విత్తనాల మీద ఇనాక్యులెంట్ పొడిని క్రమబద్ధంగా అద్దాలి. విత్తనాలన్నిటికీ సమానంగా అంటేలా రెండు చేతులతోనూ పూయాలి. ఏ కారణం చేతనైనా మీరు విత్తనాలను వెంటనే నాటలేకపోతే వాటిని నీడలోకి చేర్చి షీట్తో కప్పాలి. రైజోబియం మట్టిలో జీవించే బ్యాక్టీరియా కాబట్టి దానిమీద ఎండ నేరుగా పడితే అది నశిస్తుంది. పూత పూసిన విత్తనాలను నీడలో, గాలిలో ఆరబెట్టి 24 గంటల్లోపు నాటాలి.

0: నాటిన తర్వాత పొలానికి బాగా నీళ్లు పెట్టాలి. చిక్కుళ్ళ విత్తనాల్లో అంకురోత్పత్తి జరగాలంటే బాగా నానాలి. ఇప్పుడు బ్యాక్టీరియా తన పనితనం చూపించే సమయం వచ్చింది. 1-2 నెలల తర్వాత మీ చిక్కుళ్ళ మొక్కలకు పూత వస్తున్నప్పుడు నాడ్యూల్స్ కనిపించడం మొదలవుతుంది. ముఖ్యంగా ఈ దశలో రైజోబియం బ్యాక్టీరియా క్రియాశీలంగా ఉండేట్లు చూసుకోవాలి. పొలంలో వేరువేరు చోట్లోంచి 5 నుంచి 10 మొక్కలను పెరకాలి. ఒక్కో మొక్కకు కనీసం 30 నాడ్యూల్స్ ఉండాలి. కానీ నాడ్యూల్స్ ఉన్నంత మాత్రాన బ్యాక్టీరియా నత్రజనిని స్థిరపరుస్తోందని కాదు, నాడ్యూల్స్ లోపలి రంగును కూడా గమనించాలి. వేర్ల మీది మట్టిని సున్నితంగా కడిగి ప్రతి మొక్కకి ఉన్న నాడ్యూల్స్లో 2-3 తెరచి చూడాలి. వాటి లోపలి భాగం గులాబీ ఎరుపు రంగులోకి ఉంటే బ్యాక్టీరియా నత్రజనిని స్థిరపరుస్తోందని అర్థం. తెల్లగా ఉండకూడదు. ఒకసారి నాడ్యులేషన్ బాగా జరిగితే ఆ మట్టిలో బ్యాక్టీరియా 3-5 సంవత్సరాల వరకు బ్రతికి ఉండగలదు. అది మీరు రసాయనాలేవి వాడకుండా మీ మట్టిని మంచి స్థితిలో ఉంచుకుంటేనే. రకరకాల చిక్కులని పండించే సేంద్రియ పొలాలలో మట్టిలో ఉండే రకరకాల రైజోబియాని చూడవచ్చు. కొంతమంది సేంద్రియ రైతులు ఒకే పొలంలో ఇతర పంటలతో పాటు చిక్కులని కూడా పెంచుతారు.
1: ఇక్కడ నేను కాబూలీ శనగలని సోంపుని పక్కపక్కనే వేశాను. సోంపు ఔషధ మొక్క. కాబూలీ శనగలు గాల్లో నుంచి నత్రజనిని గ్రహించి మట్టికి చేర్చే చిక్కుళ్ళు వాటి పక్కనే ఉన్న సోంపు మొక్కలకు, అలాగే తర్వాతి పంట మార్పిడిలో మొక్కలకు దీనివల్ల ప్రయోజనం చేకూరుతుంది. చిక్కుళ్ళు మట్టిలో వదిలే బ్యాక్టీరియా నిరంతరం సారాన్ని మెరుగుపరుస్తాయి.
0: పంట మార్పిళ్లలో చిక్కుళ్ళు ముఖ్యమైనవి. అవి కలుపు మొక్కలను తగ్గించి మట్టిలో నత్రజనిని సుస్థిరం చేసే బ్యాక్టీరియాతో కలిసి పనిచేసి మట్టిలో సారాన్ని పెంచుతాయి. మీ మట్టిలో సరైన బ్యాక్టీరియా చేరేలా రైజోబియం బ్యాక్టీరియా ఇనాక్యులిన్ను కొనవచ్చు. నాటడానికి సిద్ధమయ్యేంత వరకు ఇనాక్యులిన్ను చల్లటి నీడలో ఉంచాలి. విత్తనాలను అంటేలా మొలాసిస్, తేనె వంటి జిగటగా ఉండే ద్రవం ఏదైనా కావాలి. విత్తనాలను నీడలో గాలిలో ఆరబెట్టి రోజులోపు నాటాలి. పూత దశలో కొన్ని మొక్కలను జాగ్రత్తగా పెకలించి నాడ్యూల్స్ని తెరచి లోపల గులాబీ ఎరుపు రంగులో ఉందో లేదో చూడాలి. రైజోబియం బ్యాక్టీరియా మీ మట్టిలో చాలా సంవత్సరాలు జీవించగలదు, కాబట్టి ప్రతిసారి చిక్కుళ్ళ పంటలో ఇనాక్యులెంట్ వేయనక్కర్లేదు. మీ పంట మార్పులలో చిక్కులను చేర్చితే ప్రకృతితో మీరు కలిసి పనిచేయవచ్చు. ప్రస్తుతానికే కాక రాబోయే కాలంలో కూడా అధిక లాభాలను తప్పకుండా అందుకోవచ్చు.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్ భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

నిన్నెంతగా ప్రేమిస్తున్నానో చెప్పటానికి భాష లేదు. ఆశే తప్ప, నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వస్వం, నువ్వు లేని లోకం నాకు శూన్యం.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

హలో లిజనర్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు అది సంగతి. ఈరోజు బోర్డు గేమ్ గురించి తెలుసుకుందాం. మొదటిగా బోర్డు గేమ్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఒక చిన్న కథ. రాధా రమణ పెళ్లి చూపుల్లో కలుసుకున్నారు. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి మరికొంత సమయం కావాలని అడిగారు. అయితే రాధ వాళ్ళమ్మ ఓ కండిషన్ పెట్టింది. సినిమా థియేటర్లు, పార్కులు కాకుండా బోర్డు గేమ్ కెఫెలకు వెళ్లమంది. రాధకి ఆ తిరకాసేమిటో అర్థం కాలేదు. కానీ రెండు సార్లు బోర్డు గేమ్ ఆడేసరికి రమణ మనస్తత్వం పూర్తిగా తెలుసుకోగలిగింది. వెంటనే పెళ్లి జరిగిపోయింది. బోర్డు గేమ్ ట్రెండ్స్ లో ఇదొకటి. చిన్నప్పుడు ప్రతి ఒక్కరూ ఏదో సందర్భంలో చెస్, లూడో, చైనీస్ చెక్కర్ లాంటివి ఆడే ఉంటారు. ఈ కాలం పిల్లలేమో వీడియో గేమ్స్ తప్పితే ఇంకేమీ ఇష్టపడరు. ఇక యువత విషయానికి వస్తే వీకెండ్ పార్టీలు, క్రికెట్ మ్యాచ్లు, అడ్వెంచర్ క్యాంపులు. కానీ ఇటీవల కొంతమంది బోర్డు గేముల బాట పడ్డారు. ఒక్కసారి కూర్చుంటే గంటలు కొద్దీ సాగే ఈ ఆటలకు ఫిదా అయిపోతున్నారు. ఎత్తుకు పై ఎత్తు వేయడంతో మునిగిపోయి ఫోన్లు, టీవీలు కట్టేస్తున్నారు. విజయమే ఏ ఆట ఉద్దేశమైనా, బోర్డు గేములకు కావాల్సింది చురుకైన మీద లోతుగా ఆలోచించగల నేర్పు. దీనివల్ల ఐక్యూ రాటు తేలుతుంది, కలివిడితనం పెరుగుతుంది, కొత్త పరిచయాలు, స్నేహాలు ఏర్పడతాయి. వీడియో గేమ్స్ తో విసుగుపోతున్న వారు మైండ్ గేమ్స్ వైపు మళ్ళుతున్నారు. ఇంట్లో అయితే రెండో మూడో బోర్డు గేములు ఉంటాయి. ఎప్పుడు అవే ఆటలు అయితే ఏం మజా వస్తుంది? అన్లిమిటెడ్ కలెక్షన్స్ ఉన్న బోర్డు గేమ్ కెఫెలో ఆడితే ఆ థ్రిల్లే వేరు కదా. ఇక్కడ ఆటలాడుతూనే ఫుడ్ కూడా తినొచ్చు. అన్ని వయసుల వారికి తగిన ఆటల్ని అందచేస్తున్నాయి. ఆట బల్లల దగ్గర కొత్త కొత్త స్నేహాలు ఏర్పడుతున్నాయి. ఆ స్నేహం కాస్త ప్రేమదాకా వెళ్లి పెళ్లితో ఒకటవుతున్న జంటలు బోర్డు గేములకు జై అంటున్నాయి. మరికొన్ని విషయాలు బోర్డు గేమ్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఒక చక్కని పాట.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు అది సంగతి. క్రీడ, పేరడైస్, చాయ్ అండ్ గేమ్స్ తదితర పేర్లతో మెట్రో నగరాల్లో కెఫేలు వెలిసాయి. మన దేశంలో బోర్డ్ గేమ్ మార్కెట్ 350 కోట్లకు చేరుకుంది. 2-3 ఏళ్లలోనే ఆన్లైన్లో ఈ ఆటల సరంజామా విక్రయాలు 100% పెరిగాయి. గేమ్ డిజైనర్లకు డిమాండ్ అధికమైంది. మరి మన దగ్గర కూడా మొదలైంది ఈ ట్రెండ్. ఈ ఆటలకు సంబంధించి అతిపెద్ద కెఫే హైదరాబాద్లోని గెట్ ఆన్ బోర్డ్. 2017లో జూబ్లీ హిల్స్లో దీన్ని ప్రారంభించారు. 50 మంది దాకా ఒకేసారి ఆడగల బోర్డ్ ఆటలు వీరి సొంతం. జెయింట్ సైజ్ బోర్డులు ఉన్నాయి. ఇందులో పావులకు బదులుగా మనుషులే గల్లల్లో నుంచని ఆడుతూ ఎంజాయ్ చేయవచ్చు. వీక్ డేస్లో ఎప్పుడైనా వెళ్ళొచ్చు, కానీ వీకెండ్స్లో మాత్రం ముందుగానే టేబుల్ రిజర్వ్ చేసుకోవాలి. ఆటకు సంబంధించి సూచనలు, సలహాలు ఇచ్చే గేమ్ గురు కూడా ఉంటారు. కెమికాన్ ఇండియా, ఇండియన్ బిజినెస్ స్కూల్, IIIT సంస్థలకు వీరు అధికారిక పార్ట్నర్స్. గెట్ ఆన్ బోర్డ్ స్థాపకురాలి పేరు శిరీష. వీరి స్వస్థలం రాజమండ్రి. 15 ఏళ్లు ఇతర దేశాల్లో ఉండి వచ్చారు. 2 ఏళ్ల క్రితం హైదరాబాద్లో స్థిరపడ్డారు. మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక చక్కని పాఠం.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: సెప్టెంబర్ 23, 2026 అనగా బుధవారం
2: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
1: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఎండిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెప్టాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
2: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
1: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
2: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
1: 5000 రూపాయలు గల ఫైబ్రో స్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
2: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
1: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
2: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
2: సెల్ 9989342009.
3: హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు అది సంగతి. కెఫే పెట్టాలన్నది ఆమె భర్త భుజంగరావు ఆలోచన. ప్రస్తుతం హైదరాబాద్ లోని వీరి 3 బ్రాంచీలు ఉన్నాయి. పిల్లల కోసమే ఇటీవల మాదాపూర్ లోని కిక్సియోలో గెట్ ఆన్ బోర్డ్ కిడ్స్ కెఫేను ప్రారంభించారు. పొలిటికల్ బోర్డ్ గేమ్లు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఎన్నికల్లో ఎలా పోటీ చేయాలనుకుంటున్నారు, ఎలాంటి అంశాలకు మీ మేనిఫెస్టోలు ప్రాధాన్యం ఇస్తారు, ప్రచారం ఎలా చేస్తారు, డిబేట్లు ఎలా ప్రసంగించాలి, ఇవన్నీ కూడా రాజకీయ బోర్డు గేమ్లో నేర్చుకోవచ్చు. వీటిని 3 నుంచి 8 మంది ఆడవచ్చు. శాసన్, ది పోల్ ఆటలు మన దేశంలో బాగా ప్రాచుర్యం పొందాయి. పెద్దలకు మాత్రమే పరిమితమైన అడల్ట్ బోర్డు గేమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. క్రమక్రమంగా వీడియో గేమ్స్ నుంచి బోర్డు గేమ్స్ కు మళ్లుతున్న వారి సంఖ్య పెరుగుతుంది. బోర్డు గేమ్ కెఫేలు తరచూ గేమ్ నైట్స్ నిర్వహిస్తూ

కస్టమర్ను ఆకట్టుకుంటున్నాయి. బోర్డు గేమ్స్ వీరాభిమానులంతా కలిసి వాట్సాప్ గ్రూప్లో ఏర్పాటు చేసుకుంటున్నారు. అన్నీ మంచి పరిణామాలే. అదండి మరి ఇవాల్టి అది సంగతి. మరికొన్ని విషయాలతో రేపు ఇదే సమయానికి కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. మీ ఆర్జే సుజనా.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారి చే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు

0: సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపీ రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-237-96-23-7295.
2: విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8665-58773.

0: రేడియో విష్ణు శ్రోతలందరికీ శుభ సాయంత్రం. కొన్ని అనివార్య కారణాల వల్ల, సాంకేతిక లోపాల కారణంగా ఈరోజు మస్త్ టైంపాస్ కార్యక్రమాన్ని ప్రసారం చేయలేకపోతున్నందుకు చింతిస్తున్నాం. దయచేసి మేము ప్లే చేసే పాటల్ని ఎంజాయ్ చేయవలసిందిగా కోరుతున్నాం. తిరిగి రేపు సాయంత్రం 5 గంటలకు మస్త్ టైంపాస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
1: లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
2: September 23, 2026 అనగా బుధవారం
3: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
2: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఎండిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
3: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
2: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
3: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
2: 5,000 రూపాయలు గల ఫైబ్రో స్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
3: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
2: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
3: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
3: సెల్ 9989342009.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
2: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, శాంసంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIల నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: సెప్టెంబర్ 23, 2026 అనగా బుధవారం
2: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
3: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఎండిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ జిబి పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
2: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమ్మీర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
2: సిగ్మెంటోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
1: 5000 రూపాయలు గల ఫైబ్రో స్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
2: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
0: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
2: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
2: సెల్ 9989342009.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: పంటి నొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9176-12669. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు

0: FM 90.4.
1: హాయ్ లిసనర్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు కెరియర్ చాయిస్. ఇంటర్మీడియట్ విద్యార్హతతోని కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగం సాధించే అవకాశం ఉంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి ఏటా నిర్వహిస్తున్న కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ పరీక్ష ప్రకటన వెలువడింది. మరి పరీక్షలో చూపే ప్రతిభతో నియామకాలుంటాయి. ఎంపికైన పోస్ట్ ప్రకారం లోయర్ డివిజన్ క్లర్క్ ఎల్డీసీ, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జేఎస్ఏ, డేటా ఎంట్రీ ఆపరేటర్ డిఏఓ హోదాతో విధులు నిర్వర్తించవచ్చు. ఆకర్షణీయ వేతనంతో పాటు మేటి భవిష్యత్తును కూడా సొంతం చేసుకోవచ్చు. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్లో అవకాశం వచ్చిన వారు కేంద్ర మంత్రిత్వ శాఖలు, కేంద్ర సంస్థల కార్యాలయాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా అన్ని విభాగాల్లో కలిపి 2536 పోస్టులు భర్తీ చేయనున్నారు. నియామకాల సమయానికి ఈ సంఖ్య పెరగచ్చు. ఇక శాఖలు లేదా విభాగాల వారి ఖాళీల వివరాలు తర్వాత తెలుసుకోవచ్చు. ఇక 2 దశల్లో నిర్వహించే పరీక్షలు స్కిల్ లేదా టైప్ టెస్టులతో నియామకాలుంటాయి. లోయర్ డివిజన్ క్లర్క్ ఎల్డీసీ, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జేఎస్ఏ ఉద్యోగాలకు లెవెల్ 2 మూల వేతనం 19,900 అందుతుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు లెవెల్ 4 మూల వేతనం 25,500 దక్కుతుంది. కొన్ని విభాగాలకు చెందిన డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకైతే లెవెల్ 5 మూల వేతనం 29,200 చెల్లిస్తారు. డిఏ, హెచ్ఆర్ఏ ఇతర అలవెన్సులు ఉంటాయి. లెవెల్ 2 ఉద్యోగాలకు సుమారు 40,000, లెవెల్ 4కు ఇంచుమించు 50,000, లెవెల్ 5 కొలివైతే 60,000 వేతనం అందుతుంది. ఇక టైర్ 1 ఆన్లైన్లో 200 మార్కులకు నిర్వహిస్తారు. 100 ఆబ్జెక్టివ్ ప్రశ్నలొస్తాయి. వ్యవధి గంట. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు, తప్పు జవాబుకు 0.5 మార్కు తగ్గిస్తారు. పరీక్షలు 4 భాగాలుంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 ప్రశ్నలు, జనరల్ ఇంటెలిజెన్స్ 25, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 25, జనరల్ అవేర్నెస్ 25 ప్రశ్నలు ఉంటాయి. ఇక టైర్ 2 ఇందులో 4 సెక్షన్ల నుంచి ప్రశ్నలు వస్తాయి. సెక్షన్ 1 180 మార్కులకు ఉంటుంది. మ్యాథమెటికల్ ఎబిలిటీస్, రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ ఒక్కో విభాగం నుంచి 30 చొప్పున మొత్తం 60 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు 3 మార్కులు, పరీక్ష వ్యవధి 1 గంట. సెక్షన్ 2 దీన్ని 180 మార్కులకే నిర్వహిస్తారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ 40, జనరల్ అవేర్నెస్ 20 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు 3 మార్కులు, పరీక్ష వ్యవధి 1 గంట. సెక్షన్ 3 కంప్యూటర్ పరిజ్ఞానంపై 45 మార్కులకు 15 ప్రశ్నలుంటాయి. వ్యవధి 15 నిమిషాలు. ప్రతి ప్రశ్నకు 3 మార్కులు. ఈ 3 సెక్షన్లలో ప్రతి తప్పు జవాబుకు 1 మార్కు చెప్పున తగ్గిస్తారు. సెక్షన్ 4 ఇందులో డేటా ఎంట్రీ పోస్టులకు 15 నిమిషాల వ్యవధిలో స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఎల్డీసీ లేదా జేఎస్ఈ పోస్టులకు 10 నిమిషాల వ్యవధిలో టైప్ టెస్ట్ నిర్వహిస్తారు. టైర్ 1లో అర్హత సాధిస్తేనే టైర్ 2కి అనుమతిస్తారు. ఈ 2 దశల్లోనూ అన్ రిజర్వ్డ్ అభ్యర్థులు 30, ఓబీసీ ఈడబ్ల్యూఎస్ 25, మిగతా విభాగాల వారు 20% చొప్పున ప్రతి సెక్షన్లోనూ మార్కులు సాధించడం తప్పనిసరి. కంప్యూటర్ పరిజ్ఞానం, స్కిల్ లేదా టైప్ టెస్టులు అర్హత సాధిస్తే సరిపోతుంది. ఈ మార్కులను ఎంపికలు పరిగణలోకి తీసుకోరు. తుది నియామకాలు టైర్ 2 మార్కుల మెరిట్ రిజర్వేషన్ల ప్రకారం ఉంటాయి. ఇక టైర్ 1, టైర్ 2 పరీక్ష తేదీలను ఇంకా ప్రకటించలేదు. అందువల్ల పరీక్ష కనీసం 3 నెలలైనా వ్యవధి ఉంటుందని మనం భావించవచ్చు. రోజు 8 గంటల చొప్పున 60 రోజుల్లో అన్ని అంశాలు చదవడం పూర్తయ్యేలా ప్రణాళిక వేసుకోవాలి. ఆ తర్వాత 20 రోజులు పూర్తి స్థాయిలో మాక్ టెస్టులు రాయాలి. చివరి 10 రోజులను రివిజన్ కోసం కేటాయించుకోవాలి. నోటిఫికేషన్లో పూర్తి సిలబస్ వివరాలు పేర్కొన్నారు. అందులోని అంశాలే బాగా చదువుకుంటే సరిపోతుంది. ఈ పరీక్షలో ఎక్కువ ప్రశ్నలు ప్రాథమిక అంశాల నుంచే వస్తాయి. వాటిపై

విస్తరిస్తే అధిక మార్కులకు అవకాశం ఉంటుంది. ఇక సన్నద్ధత కోసం పరిమిత పుస్తకాలని విస్తృతంగా చదవాలి. అన్ని అంశాలు చదవడం పూర్తయిన తర్వాత పాత ప్రశ్న పత్రాలను నిశితంగా పరిశీలించాలి. మరి వీటితో పరీక్షపై పూర్తి అవగాహన ఏర్పడుతుంది. ఆయా విభాగాల్లోని అంశాల వారి పరీక్షలు దక్కుతున్న ప్రాధాన్యం ప్రశ్నల స్థాయి గమనించి అందుకనుగుణంగా సన్నద్ధమవ్వాలి. రోజుకొకటి చెప్పిన కనీసం 20 మార్క్ టెస్టులు రాయాలి. ఆ ఫలితాలను సమీక్షించుకోవాలి. తప్పులు చేస్తున్న అంశాలపై మరింత దృష్టి సారించి తర్వాతి పరీక్షలు ఆ పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఇక పోస్ట్ వచ్చేసి 2536. అర్హత వచ్చేసి ఇంటర్మీడియట్ లేదా సమాన స్థాయి కోర్సు పూర్తి చేయాలి. నేషనల్ లేదా స్టేట్ ఓపెన్ స్కూల్ విధానంలో పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ, ఆహారం ప్రజా పంపిణీ విభాగం, సాంస్కృతిక మంత్రిత్వ శాఖల్లోని డేటా ఎంట్రీ పోస్టులకు మాత్రం మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా సైన్స్ గ్రూప్ తో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారి అర్హులు. ఇక వయసు వచ్చేసి 1 ఆగస్టు 2026 నాటికి 18 నుండి 27 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే 1 ఆగస్టు 1999 నుండి 1 ఆగస్టు 2008 మధ్య జన్మించిన వారు అర్హులు. గరిష్ట వయసులో ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్లు, ఒబిసిలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 నుంచి 15 ఏళ్లు సడలింపులు వర్తిస్తాయి. ఇక ఆన్లైన్ దరఖాస్తులు 7 అక్టోబర్ రాత్రి 11 గంటల వరకు స్వీకరిస్తారు. దరఖాస్తు ఫీజు 100 రూపాయలు. మహిళలు, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు ఫీజు ఉండదు. మరిన్ని వివరాలు తెలుసుకోబోయే ముందు చక్కని పాటలు విందాం.

ఫ్యాక్టరీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022. వెల్కమ్ బ్యాక్ టు కెరీర్ చాయిస్. బాటనీ జువాలజీ కెమిస్ట్రీలతో బీఎస్సీ చదువుతున్న వారు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఇవి కాకుండా ఇంకా ఎలాంటి సబ్జెక్టులు చదవచ్చు, మరి వీటితో మంచి భవిష్యత్ అనేది ఉంటుందో తెలుసుకుందాం. బాటనీ జువాలజీ కెమిస్ట్రీ సబ్జెక్టులతో బీఎస్సీ చదువుతున్న విద్యార్థులు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో మళ్లీ ఈ మూడింటిలోనే ఎంచుకోవాల్సిన అవసరం లేదు. లైఫ్ సైన్సెస్, హెల్త్ సైన్సెస్, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, బయోటెక్నాలజీ లాంటి అనేక ఆధునిక రంగాల్లో పీజీ చేయొచ్చు. అయితే ప్రతి విశ్వవిద్యాలయంలో కోర్సు అర్హతలు భిన్నంగా ఉండొచ్చు. బాటనీ జువాలజీ కెమిస్ట్రీ సబ్జెక్టులతో బీఎస్సీ చదువుతున్న విద్యార్థులు ఎంఎస్సీలో బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, మాలిక్యులర్ బయాలజీ, జెనెటిక్స్ అండ్ జీనోమిక్స్, బయో ఇన్ఫర్మాటిక్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, సిస్టమ్స్ బయాలజీ, ఫుడ్ సైన్స్, న్యూట్రిషన్, వైరాలజీ, ఫారెస్టరీ, ఇమ్యూనాలజీ, మెడికల్ బయోటెక్నాలజీ, సెరికల్చర్, ఫోరెన్సిక్ సైన్స్ లాంటి కోర్సులను పరిశీలించవచ్చు. మరి కొన్నింటిలో క్లినికల్ రీసెర్చ్, పబ్లిక్ హెల్త్ లాంటి కోర్సులు కూడా ఉంటాయి. సిస్టమ్స్ బయాలజీ, జియో ఇన్ఫర్మేటిక్స్, కంప్యూటేషనల్ బయాలజీ లాంటి కోర్సులకు కొన్ని యూనివర్సిటీలు ఇంటర్మీడియట్ స్థాయిలో మ్యాథమెటిక్స్ చదివి ఉండాలనే నిబంధన పెట్టవచ్చు. బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ నుంచి ఎంపికలు. ఇక వీటితో ఫార్మా, బయోటెక్ పరిశ్రమలు, వ్యాక్సిన్ తయారీ సంస్థలు, డయాగ్నోస్టిక్ ల్యాబ్లు, ఫుడ్ పరిశ్రమలు, పరిశోధన సంస్థల్లో ఉపాధి అవకాశాలు లభించవచ్చు. పరిశోధన బోధనలపై ఆసక్తి ఉన్నవారు పీజీ తర్వాత నెట్, సెట్, గేట్తో పీహెచ్డీ వైపు కూడా వెళ్లొచ్చు. ప్రస్తుతం లైఫ్ సైన్సెస్ కూడా డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వేగంగా అనుసంధానమవుతోంది. అందువల్ల బయో ఇన్ఫర్మేటిక్స్, కంప్యూటేషనల్ బయాలజీ లాంటి రంగాలకు మరింత ప్రాధాన్యం ఉండనుంది. జీనోమిక్స్, డ్రగ్ డిస్కవరీ, జన్యు విశ్లేషణ, బయోమెడికల్ డేటా అనాలిసిస్ లాంటి రంగాల్లో వీటి ఉపయోగం పెరుగుతోంది. పైథాన్, ఆర్ ప్రోగ్రామింగ్, డేటా అనాలిసిస్ నేర్చుకుంటే విద్య, ఉపాధి అవకాశాలు మరింతగా పెరుగుతాయి. లిజినెస్ మరిన్ని నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోబోయే ముందు ఒక చక్కని పాఠం విందాం.

0: పంటి నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిదాయ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమరామ్.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
2: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
2: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
2: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ మనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669.
2: ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు కెరియర్ చాయిస్. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ సిఏపిఎఫ్ ఢిల్లీ పోలీస్ విభాగంలో 1871 సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సిఏపిఎఫ్ లో బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఐటిబిపి, ఎస్ఎస్బీలు భాగంగా ఉంటాయి. సిఏపిఎఫ్ లో ఎస్ఐలు జేడి 1320, సిఏపిఎఫ్ లో ఎస్ఐలు ఫైర్ అనగా పురుషులు 234, ఢిల్లీ పోలీస్ విభాగంలో ఎస్ఐలు ఎగ్జిక్యూటివ్ పురుషులు 205 పోస్టులు, ఢిల్లీ పోలీస్ విభాగంలో ఎస్ఏలు ఎగ్జిక్యూటివ్ మహిళలు 112 పోస్టులు. ఇక అర్హత విషయానికి వస్తే, ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ సిఏపిఎఫ్ లో ఎస్ఐ పోస్టుకు సైన్స్ డిగ్రీ లేదా సంబంధిత ఇంజనీరింగ్ లో 3 ఏళ్ల డిప్లొమా ఉండాలి. ఢిల్లీ పోలీస్ ఎస్ఐ అనగా పురుషులు పోస్టులకు ఫిజికల్ టెస్ట్ సమయానికి బైక్, కార్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. వయసు 1 ఆగస్టు 2026 నాటికి. సిఐఎస్ఎఫ్ పోస్టులకు 18 నుండి 30 ఏళ్లు, మిగతా అన్ని పోస్టులకు 20 నుండి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్లు, ఒబిసిలకు 3 ఏళ్లు సడలింపు ఉంటుంది. వేతన శ్రేణి నెలకు 35,400 నుండి 112,400 రూపాయల వరకు ఉంటుంది. ఇక ఎంపిక విషయానికి వస్తే, రాత పరీక్ష, శారీరక దారుఢ్య పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్లతో ఎంపిక అనేది ఉంటుంది. దరఖాస్తు ఫీజు 100 రూపాయలు. ఎస్సీ ఎస్టీ మహిళలు, ఎక్స్ సర్వీస్ మెన్లకు ఫీజు అనేది ఉండదు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 30 సెప్టెంబర్. ఇకలని డాక్టర్

డి రామానాయుడు విజ్ఞాన జ్యోతి గ్రామీణాభివృద్ధి సంస్థ తునికి ఈ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతుంది. వ్యవసాయం, విత్తన సాంకేతిక పరిజ్ఞానంలో శిక్షణ, అర్హత వచ్చేసి 10వ తరగతి, కాల వ్యవధి 6 నెలలు, సౌకర్యాలు చదువుతో పాటు భోజనం, వసతి. ఇక శిక్షణ విషయానికి వస్తే రెసిడెన్షియల్, సేల్స్, మార్కెటింగ్ లో శిక్షణ, అర్హత వచ్చేసి ఇంటర్మీడియట్, కాల వ్యవధి 7 ఏళ్ళు. తరగతుల ప్రారంభ తేదీ సెప్టెంబర్ 30. చిరునామా డాక్టర్ డి రామానాయుడు విజ్ఞాన జ్యోతి గ్రామీణాభివృద్ధి సంస్థ, తునికి, కౌడిపల్లి మండలం, మెదక్ జిల్లా, తెలంగాణ. లిజినెస్ మరింత వరకు కెరియర్ చాయిస్ కార్యక్రమంలో కొన్ని నోటిఫికేషన్ వివరాలు తెలుసుకున్నాం కదండి. తిరిగి ప్రసారం ఈ కార్యక్రమంలో బయట కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.

ఆదరేజ్ షోరూమ్ భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7

0: இது விஷ்ணு எஃப்எம் 90.4.
1: వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం రణబాలి. ఈ చిత్రంలో జయమ్మ పాత్రలు కనిపిస్తారు రష్మిక. మరి పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తవడంతో రష్మికకు సెట్ లో సెండ్ ఆఫ్ ఇస్తున్న ఎమోషనల్ క్లిప్ విడుదల చేశారు మేకర్స్. మరి చిత్రానికి రాహుల్ సాంకృత్య దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్ ఎన్నని, వై రవిశంకర్ నిర్మాతలు. 19వ శతాబ్దం నేపథ్యంలో కథ సాగుతోంది. పానీయ స్థాయిలో భారీ అంచనాలున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 16 విజయదశమికి విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. లిజనర్స్, మరి విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నడుస్తున్న రణబాలి మూవీకి సంబంధించి కొన్ని ఫిల్మ్ న్యూస్ తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు మనం మరొక మూవీ గురించి తెలుసుకుందాం. శ్రీరామ్, రమికా, శివు, తపస్విని, పూనాచ, రంగాయణ, రఘు కీలక పాత్రలు నటించిన చిత్రం ప్రేమని ఊరిలో. చందు శ్రీనివాస్, సురేష్ కుండెట్టి, మమతా దేవేంద్ర నిర్మించారు. మనోజ్ కుమార్ దర్శకులు. మరి చిత్రం నుంచి అమ్మ ప్రేమ పంచు నాన్ని అనే పాటను మేకర్స్ విడుదల చేశారు. తండ్రి ప్రేమను చాటేలా సాగే ఈ పాట అందరినీ ఎమోషనల్ గా టచ్ చేస్తుందని నిర్మాతలు అంటున్నారు. లిజనర్స్, మరిన్ని ఫిల్మ్స్ తెలుసుకోబోయే మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. శోభారాణి గరిమిళ నిర్మిస్తున్న చిత్రం ముగ్గురు కోతలు. తేజ కొండపల్లి, గణేష్ బుట్ట, దేవాంశ్ ముఖ్య పాత్రధారులు. వర్షిక పాసం హీరోయిన్ గా నటిస్తున్నారు. మరి సినిమాలోని చిల్లరా సాంగ్ హీరో చంద్రహాస్ చేతుల మీదుగా విడుదలైంది. ఇప్పటిదాకా రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ జనాల్లోకి వెళ్ళింది. ఇక సుహాస్, గణేష్ సంయుక్తంగా రాసిన చిల్లర సాంగ్ వినగానే ఆకట్టుకుంటోంది. ముగ్గురు హీరోలు సరదాగా కనిపించే సన్నివేశాలు యువతను మెప్పిస్తాయి అని మేకర్స్ తెలిపారు. కార్తీక్, గరిమిళ దర్శకత్వం వహిస్తున్నారు. లిజినెస్ మరి ముగ్గురు కూతురు మూవీకి సంబంధించి కొన్ని ఫిల్మ్ న్యూస్ తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు మనం మరో మూవీ గురించి తెలుసుకుందాం. భానుత్ పవన్, గౌతమ్, నర్మదా, సతీష్ కీలక పత్రలో నటించిన చిత్రం ఐ బొమ్మ. కురువా జమన్న నిర్మిస్తున్నారు. విజయ్ రఘునాథ్ పట్ల దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాత తుమ్మలపల్లి రామశెట్టిగారి చేతుల మీదుగా ట్రైలర్ విడుదలవుతోంది. సినిమాల మీద ఇష్టంతో ఈ మూవీని తెరకెక్కించాం, ప్రేక్షకులు నచ్చే సినిమా అవుతోంది అని కురువా జమన్న తెలిపారు. ఇక దర్శకుడు మాట్లాడుతూ, జీవితంలో కొన్ని సంఘర్షణలకు లోనైన ఓ వ్యక్తి సమాజానికి వ్యతిరేకంగా ఎలా అడుగు వేశాడు, అతని వ్యవస్థ ఎలా పట్టుకుంది, అతని ఆలోచన వెనుక ఏం జరిగిందని అంశాలతో ఈ సినిమాను రూపొందించాం. 15 రోజుల్లో షూటింగ్ చేశాం అని చెప్పారు. లిజినెస్ మరిన్ని ఫిల్మ్స్ తెలుసుకోవడం మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: ఆఫ్టర్ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. మా ఇడుపు కాగితంలోని శ్రీలత పాటను అందరూ ప్రశంసిస్తున్నారు. మా బాబాయ్ పాట వినగానే ఫోన్ చేసి మెచ్చుకున్నారు. ఇండస్ట్రీ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది అని సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి తెలిపారు. ప్రియదర్శి, నాగదుర్గ జంటకు నటిస్తున్న ఇడుపు కాగితం చిత్రానికి వంశీరెడ్డి దండపాటి దర్శకత్వం వహిస్తున్నారు. బన్నీవాస్, సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సురేష్ బొబ్బిలి మాట్లాడుతూ, శ్రీలత పాట కంపోజ్ చేసినప్పుడే ఈ స్థాయి రెస్పాన్స్ వస్తుందని ఊహించాం. అలరాజు క్యాచి లిరిక్స్ ఇచ్చారు. ఇక తెలంగాణలోని మారుమూల పల్లెల్లో వాడే కొన్ని ఎక్స్ప్రెషన్స్ ని ఈ పాటలో పొందుపరిచాం. బన్నీ వాసు గారి ప్రొద్బలంతో ఇందులో నేను కూడా నటించా. ఏదైనా ప్రైవేట్ సాంగ్ లో నటించాలనుకున్న నా కోరిక ఈ పాటతో తీరింది. మరి చిత్రంలో ఇంకా 5 పాటలు, కొన్ని బిట్ సాంగ్స్ ఉన్నాయి. మ్యూజికల్ బ్లాక్ బస్టర్ అవుతుంది అని చెప్పారు. ఇప్పుడు మనం మరో మూవీ గురించి తెలుసుకుందాం. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, పృథ్వీరాజ్, కేదార్, శంకర్, మణిచందన్, అన్నపూర్ణమ్మ ప్రధాన పాత్రధారులుగా మహేష్ చంద్ర తెరకెక్కించిన చిత్రం పిఠాపురంలో అలా మొదలైంది. దుండిగళ్ల బాలకృష్ణ, ఆకులు సురేష్ పటేల్, మురళి నిర్మించారు. 2018 ప్రేక్షకుల ముందుకు వస్తోంది ఈ చిత్రం. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో చంద్రవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ, గొప్ప దర్శకుల్లో ఒకరైన మహేష్ చంద్ర తీసిన ఈ చిత్రం ఘన విజయం సాధించాలి అని చెప్పారు. ఇక ప్రేమ్ షో ఎంటర్టైన్మెంట్ చైతన్య రెడ్డి మాట్లాడుతూ, ఈ చిత్రంలో తండ్రి కుతుడ మధ్య ఉండే బంధాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు అని తెలిపారు. ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరూ కనెక్ట్ అయ్యే చిత్రం ఇది. ఇది అందరి జీవితాలకు దగ్గరగా ఉండే కథ అని సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. లిజనర్స్, మరింత వరకు టాలీవుడ్ టాకీస్ కార్యక్రమంలో ఫిల్మ్స్ తెలుసుకున్నా కదండి, తిరిగి ప్రసారం ఈ కార్యక్రమంలో వెళ్ళగలుగుతాం. అంతవరకు సెలవు, నమస్కారం.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయ వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: పంటినొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించి నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9176126669.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666. చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ENT కేర్ భీమవరం.
0: ప్రముఖ ENT

0: డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసెటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: FM 90.4.
1: గుడ్ ఈవినింగ్ లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ యువర్ ఫేవరెట్ ఆర్జే జాను. సో మీకు తెలుసు, నాకు తెలుసు, జాను ఎప్పుడొచ్చినా ఖాళీ చేతులతో రాదు, ఏదో ఒకటి ఇంట్రెస్టింగ్ గా తీసుకొస్తుంది అని. సో అలానే ఈరోజు కూడా ఒకటి కాదు, రెండు కాదు, మూడు భాషల్లో సూపర్ హిట్ సాంగ్స్ అయితే తీసుకొచ్చేసాను. నేను మూడు అన్నానంటే మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉండాలి కదా. వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ థీమ్ మార్స్. ఈ రోజు నేను తీసుకొచ్చిన ఇంట్రెస్టింగ్ సాంగ్స్ ఏంటో వినే ముందు, ఎంటర్టైన్ అయ్యే ముందు, ఒక స్టెప్ వేసే ముందు చిన్న బ్రేక్ అయితే తీసుకుని వచ్చేయండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ రేడియో విష్ణు 90.4, విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
2: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: ఆఫ్టర్ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు థీమ్ మార్స్. చెప్పాను కదా నాకు కొంచెం ప్రాంతీయ భేదం ఎక్కువ అని. సో నేను ఎప్పుడు తెలుగు సాంగ్స్ తోనే స్టార్ట్ చేస్తాను, అండ్ ఇప్పుడు కూడా ఒక మంచి తెలుగు సాంగ్ అయితే వినేద్దాం. సో వినడం ఒకటే కాదు, 90s కిడ్స్ రెడీగా ఉండండి, మీరు అలాగ మీ చైల్డ్హుడ్ ట్రిప్పేసి వస్తారనమాట ఇప్పుడు ఈ సాంగ్ చెప్తే. అదేదో కాదు, మన మగధీరా మూవీలో నుంచి జోర్సే జోర్సే సాంగ్. మరి ఈ సాంగ్ అయితే గీతా మాధురి గారు పాడేశారనమాట. సో ఏమాత్రం ఆలస్యం లేకుండా ఈ బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది, విని ఆనందించండి.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఓకే లిజనర్స్, ఒక మంచి తెలుగు సాంగ్ విని మీ చైల్డ్హుడ్ మొత్తం గుర్తు చేసేసారని అనుకుంటున్నాను. అండ్ మరి నెక్స్ట్కి వెళ్ళాలిగా వెళ్ళాలి కదా, మరి నెక్స్ట్ ఒక హిందీ సాంగ్ అయితే రాబోతుంది. అండ్ అది వచ్చేసి 2 స్టేట్స్ మూవీలోంచి మస్త్ మగన్. ఈ సాంగ్ని అర్జిత్ సింగ్ గారు మరియు చిన్మయ్య గారు అయితే పాడేశారనమాట. సో మరి ఏమాత్రం ఆలస్యం లేకుండా ఈ సూపర్ హిట్ సాంగ్ అయితే మీ దగ్గరకు వచ్చేస్తుంది, విని ఆనందించండి.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా లిజనర్స్. ఇప్పుడు ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ అన్నమాట. సో అన్ని నేను చెప్పేసి మీరు వినేస్తే ఏం బాగుంటుంది, ఈసారి చెప్పకుండా మంచి సాంగ్ ప్లే చేసేస్తాను, విని ఆనందించండి. అండ్ అందులో చిన్న ట్విస్ట్ ఏంటంటే ఇది ఒక తమిళ్ సాంగ్ అన్నమాట. సో ఏమాత్రం ఆలస్యం లేకుండా విని ఆనందించండి.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడ పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: ఏం లేదు సార్, ఎలా ఇచ్చా సర్ప్రైజ్, అట్లుంటది మనతో. సరే మరి అయితే మళ్ళీ మనం తెలుగు దగ్గరకు వచ్చేద్దామా. అండ్ ఇప్పుడు వచ్చేసి సీతారామ మూవీలోంచి ఓ సీత హే రామ అనే సాంగ్ అయితే రాబోతుంది. అసలు ఈ సాంగ్ విని, ఈ సాంగ్ ఏంట్రా ఇలా ఉంది, ఈ సాంగ్ బాగాలేదు అని ఆలోచించిన నాకు తెలిసి భూమి మీద ఒక్కళ్ళు కూడా ఉండుండ్రు. అలాంటి బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి ఎస్పి చరణ్ గారు మరియు రమ్య బెహ్రా గారు అయితే పాడేశారనమాట. సో చెవుల్లో తేనె పోసినట్టు ఉండే అంత తీయగా ఉండే ఈ సాంగ్ని విని ఆనందించండి.

0: పంటి నొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: సంప్రదించండి సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669.
2: ఓకే లిజనర్స్, ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా, ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేస్తాం, హిందీ సాంగ్ వింటాం. అండ్ అలా చేసి మన బ్రహ్మాస్త్ర సినిమాలో నుంచి కేసరియా అన్నమాట. ఈ సాంగ్ ని ప్రీతం గారు మరియు అర్జిత్ సింగ్ గారు అయితే పాడేశారు. మరి ఏమాత్రం ఆలస్యం లేకుండా ఈ సూపర్ హిట్ సాంగ్ అయితే

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: Listeners, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నేశారు కదా. అండ్ ఇప్పుడు టైం ఫర్ యువర్ సెకండ్ సర్ప్రైజ్. సర్ప్రైజ్ అంటే ఏంటి, మన తమిళ సాంగ్ అన్నమాట. సో ఏమాత్రం ఆలస్యం లేకుండా ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే వచ్చేస్తుంది, విని ఆనందించండి.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డ్ ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే వినేసాం కదా, తిరిగి మన తెలుగు దగ్గరికి అయితే వచ్చేద్దాం. అండ్ ఇప్పుడు అలా మీకు ఇంకో నాస్టాల్జియా టచ్ ఇద్దాం అనుకుంటున్నాం, అదేనండి మన సూర్య సన్ ఆఫ్ కృష్ణ. ఈ మూవీలో నుంచి మొన్న కనిపించావు అనే సాంగ్ అయితే ప్లే చేసేద్దాం అనుకుంటున్నా. అండ్ దానికన్నా ముందు ఈ సాంగ్ ని నరేష్ అయ్యర్ గారు మరియు ప్రశాంతి గారు అయితే పాడేశారనమాట. ఏమాత్రం ఆలస్యం లేకుండా ఈ బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకోసం వస్తుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: సెప్టెంబర్ 23, 2026 అనగా బుధవారం.

0: హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
1: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఎండిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెప్టాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
0: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
1: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
0: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
1: 5000 రూపాయలు గల ఫైబ్రో స్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
0: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్, స్కానింగ్ ఉచితం.
1: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
0: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9989342009.

ఓకే లిజనర్స్, ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే వినేసాం కదా. ఇప్పుడైతే మన ప్రోగ్రామ్ లో మంచి హిందీ సాంగ్ అయితే రాబోతుంది, అండ్ అది వచ్చేసి కబీర్ సింగ్ మూవీలో నుంచి బ్రేక్ అయ్యాలి. ఈ సాంగ్ అయితే అర్జిత్ సింగ్ గారు పాడేశారు అనమాట. సో ఏమాత్రం ఆలస్యం లేకుండా ఈ బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.
2: మరి లిజనర్స్, ఒక శుభహిట్ సాంగ్ అయితే వినేసాం కదా. సాడ్లీ ఈ రోజు మన ప్రోగ్రామ్ లో లాస్ట్ సాంగ్ అయితే వచ్చేసింది. అండ్ లాస్ట్ సాంగ్ అంటే ఊరికే వదిలేస్తానా, ఏదో ఒక మెలక పెడతాను కదా. సో ఇది కూడా సర్ప్రైజ్ సాంగ్ అనమాట. సో మీరు వెళ్ళి వినొచ్చేయండి, తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను మీకు.

0: ఓకే లిజనర్స్, నేను తీసుకొచ్చిన మూడు భాషల్లోనే సూపర్ హిట్ సాంగ్స్ అయితే మీకు బాగా నచ్చేసాయి అనుకుంటున్నాను. సో ఇలానే స్టే ట్యూన్ టు రేడియో విష్ణు అండ్ తిరిగి ప్రసారం అయ్యే థీమ్ వారిలో మళ్ళీ కలుసుకుందాం. అంటే లైన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే జాను.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.